శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి, భరతఖండము చక్కని పాడియావు. ఇలా అనేక మంది కవులు అనేక విధాలుగా మన భరతమాతను కీర్తించారు. ఏ దేశమేగినా, ఎందుకాలుడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడమని నినదించిన కవులు ఉన్నారు. మాతృభూమి మరియు తల్లి స్వర్గం కంటే కూడా చాలా శ్రేష్టమైన వారని, జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి అని రామాయణంలో ప్రకటించిన మాట. ఇలా చూసినప్పుడు ఎవరికైనా వాళ్ల వాళ్ల మాతృదేశం వాళ్లకు చాలా గొప్పదని, ఆ మాతృభూమి పట్ల అచంచలమైన గౌరవం భక్తి కలిగి ఉండాలని చెప్పకనే తెలుస్తుంది. మన భరతభూమి ఆర్షభూమి, ఋషులు నడయాడిన పరమ పవిత్రమైన నేల. అటు నైమిషారణ్యమైనా, ఇటు దండకారణ్యమైనా, మహేంద్ర మలయ సహ్య శక్తి శుక్తిమంత వృక్ష వింధ్య పారియాత్రాది సప్తకుల పర్వతాలైనా, హిమవన్నగమైనా, గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణవేణి భీమరధ్యాది పవిత్ర నదులైనా, పవిత్ర వృక్షములైనా పుష్పములైనా, అడుగడుగున ఆధ్యాత్మికత పవిత్రత తణికిసలాడే దేశం ఏదైనా లోకంలో ఉందంటే అది మన భారతదేశం మాత్రమే. ఇది కర్మభూమి. ఇతర భూములు భోగభూములని మన పెద్దలు చెప్తారు. కదాచిత్ లభతే జంతు మానుష్యం పుణ్యసంచయాత్ అని పురాణవచనం. అనేక జన్మల పుణ్యఫలంగా ఈ భారతదేశంలో మానవ జన్మ లభిస్తుందని ఇందులోని భావం. ఇట్టి మహోత్కృష్ట భూమి యొక్క స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగంతో శౌర్యంతో పోరాటంతో మనకు లభించిందనేది చరిత్ర చెబుతుంది. పూర్వపు ప్రతిష్ట పునఃసాధించాలంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి మెండుగా ఉండాలి. మహర్షులను, ఇటు త్యాగపురుషులైన స్వాతంత్ర్య వీరులను మననం చేసుకోవాలి. చిన్నతనం నుండే బాలబాలికలకు ఈ మహత్తరమైన ఉత్కృష్టతను చరిత్రను తెలియచెప్పాలి. దేశం పేరు చెప్పగానే వడలు గగుర్పాటు పొడుచుకునేటట్టు చేయాలి. జనగణమన వింటే భావం గమనిస్తే మనసు ఉప్పొంగిపోవాలి. వందే మాతర గీతాన్ని మనసారా పాడుకోవాలి. ఇంటింటా మొవ్వన్నెల జెండాలు ఎగరాలి. పతాకంలోని మూడు రంగుల వైశిష్ట్యాన్ని నేటి

0: ఆలలు గ్రహించాలి. స్వేచ్ఛా భారతాన్ని ప్రపంచానికే తలమానికంగా చూసే బాధ్యత తీసుకోవాలి. అందుకు చిత్తశుద్ధి కావాలి. భౌతిక విజ్ఞాన రంగాలలోనూ, గణిత జ్యోతిష వైద్యాది రంగాలలోనూ, యోగ విద్య యుద్ధ విద్యలలోనూ భారతదేశం పూర్వం నుండి అగ్రగామిగా ఉన్నదనే విషయాన్ని ప్రపంచానికి చూపెట్టాలి. ఇవి చేయాలంటే నేటి తరం యువతరం భారతీయతపై మక్కువ పెంచుకోవాలి. దేశంపై భక్తిని గౌరవాన్ని ఇనుమడింప చేసుకోవాలి. అందుకు తగ్గట్లు పెద్దలు గురువులు ప్రభుత్వ వ్యవస్థలు ముందుకు రావాలి. ఈ భారత భూమిపై పుట్టిన మానవులు ప్రాణులు ఎంత ధన్యులో గదా అని చెప్పే ఈ విష్ణు పురాణ శ్లోకం చూడండి. గాయంతి దేవాః కిల గీత కాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద భార్గభూతే భవంతి భూయః పురుషాస్వరత్వాత్. పరమార్థ సౌఖ్యాన్ని ప్రసాదించే భారత భూమిపై పుట్టే మానవులు దేవతల కంటే ధన్యులు అని దేవతలే గానం చేస్తున్నారని చెప్పడం మనకెంత అదృష్టము. నిజంగా మనం అందరం ధన్యులం గదా.
1: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: దిస్ ఈజ్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi will be on a visit to Odisha and West Bengal from today. In Odisha, he will join President Draupadi Murmu at Pahadpur village in Mayurbhanj district on the occasion of the President's 68th birthday. The President and Prime Minister will visit Pahadpur village in Mayurbhanj district and offer prayers at sacred groves Santhali Jahera and Ho Jahera Skill Center and Pahadpur School. Later, they will participate in a program at Rai Rangpur in Mayurbhanj district, marking the completion of 2 years of the Mohan Charan Majhi-led state government. During the program, they will inaugurate and lay foundation stone of various development projects worth over 47,000 crore rupees. During his two-day visit to West Bengal, Prime Minister Modi will participate in Pashchim Banga Divas, West Bengal Day, celebrations at Tarakeshwar in Hooghly district today. He is also scheduled to launch, dedicate to the nation and lay the foundation stone of multiple development projects in West Bengal. Mr. Modi will release the 23rd installment of the Pradhan Mantri Kisan Samman Nidhi, PM Kisan. Tomorrow, Prime Minister Modi will participate in the 12th International Yoga Day celebration in Kolkata at around 6:30 a.m. Senior Indian bureaucrat Vivek Agarwal has been selected as the next Vice President of the Financial Action Task Force, FATF, for the 2026-27 term. He will succeed Giles Thompson of the United Kingdom. Mr. Agarwal, currently serving as Secretary in the Ministry of Culture, earlier headed the Indian delegation to the FATF and played a key role in India's engagement with the Global Anti-Money Laundering and Counter-Terror Financing Watchdog. The decision was taken during the FATF plenary held from 17th to 19th of June. The Ministry of External Affairs has termed Mr. Agarwal's selection a major win for India. In a social media post, the ministry said the appointment reinforces India's commitment to combating terrorism, financing and illicit financial networks. It added that Mr. Agarwal's experience as former head of India's FATF delegation and former director of FIUIND will help advance the FATF's mandate of safeguarding financial integrity. External Affairs Minister Dr. S. Jayashankar has stressed that India must optimize relationships across geographies while pursuing its national interests, strategic autonomy, and multipolarity in a turbulent world. Speaking at the India-US Forum 2026 in New Delhi last evening, Dr. Jaishankar spoke about the deepening India-US partnership

మీరింతవరకు అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

వెల్లుల్లి సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి ఉష్ణమండలపు పంట. మన రాష్ట్రంలో రబీ పంటగా సుమారు 100 హెక్టార్లలో పండించబడుతూ 800 టన్నుల దిగుబడినిస్తుంది. దీనికి అనుకూలమైన వాతావరణం గనక చూస్తే తక్కువ ఉష్ణోగ్రతలు అంటే 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ దగ్గర పెరుగుతుంది. అధిక తేమను ఇంకా వర్షాన్ని తట్టుకోలేదు. బెట్ట పరిస్థితులను, మురుగునీటి సౌకర్యం లేని పరిస్థితులను కూడా తట్టుకోలేదు. ఇక అనువైన నేలల గురించి కనుక చూస్తే బంకనేలలు, నీటిపారుదల ఇంకా మురుగునీటి వసతి కల సారవంతమైన గర్భనేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక రకాల విషయానికి చూస్తే మన రాష్ట్రంలో గుర్తించబడిన వెల్లుల్లి రకాలు ఏమీ లేవు. రాజస్థాన్ ప్రాంతపు రామ్నగర్ రకాన్ని, ఇంకా పెద్దపాయలు కలిగి ఉండి తెల్లని రంగు కలిగిన దేశవాళీ రకాలను మన రాష్ట్రంలో విరివిగా పండిస్తున్నారు. NHRDF వారు సిఫారసు చేసిన రకాలను కూడా పండించుకోవచ్చు. G41 రకమైతే పాయలు మధ్యస్థ తెలుపు వర్ణంతో ఉండి అధిక దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. ఇక UT1 రకమైతే తమిళనాడు ఊటీ ఉద్యాన పరిశోధన స్థానం వాళ్లు విడుదల చేసిన రకం. ఇది పాయలు పెద్దవిగా ఉండి తక్కువ తెలుపుతో ఒక్కో గడ్డ 20 నుంచి 25 పాయలు కలిగి ఉంటుంది. తామర పురుగులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. పంటకాలమైతే 120 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 68 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక భీమా పర్పుల్ రకం, డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ రాజ్ గురునగర్ నుంచి విడుదలైన రకం. పాయలు పర్పుల్ రంగులో ఉండి 33.6% టీఎస్ఎస్ అల్లిసిన్ 2 మిల్లీగ్రాములు కలిగి ఉండి సరాసరి హెక్టార్కు 68 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, ఇంకా ఉత్తరప్రదేశ్లలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక భీమా ఓంకార్ రకమైతే ఇది కూడా ఆ ప్రాంతం నుంచే విడుదలైన రకం. పాయలు మధ్యస్థంగా తెలుపు రంగులో ఉండి 120 నుంచి 135 రోజుల్లోపు కోతకు వస్తుంది. సరాసరి దీని దిగుబడి 8 నుంచి 14 టన్నుల హెక్టార్లుగా ఉంటుంది. ఈ రకము తామర పురుగులకు లోనవుతుంది. ఈ రకాలే కాకుండా నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్లు విడుదల చేసిన అగ్రిఫండ్ వైట్, యమునా సఫేద్ 2, యమునా సఫేద్ 3, ఇంకా అగ్రిఫౌండ్ పార్వతి 2, ఈ రకాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఈ రకాలలో యమునా సఫేద్ 3, అగ్రిఫౌండ్ పార్వతి, ఈ రకాలు పెద్దపాయలు కలిగి ఉండి ఎగుమతికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక విత్తన శుద్ధి, విత్తే విషయానికి వస్తే గనక 1.5 నుంచి 2 గ్రాముల బరువు ఉన్న పాయలను ఎంచుకోవాలి. చిన్నవి త్వరగా పాడైపోయే అవకాశం

0: ఉంటే కనుక ఆ పాయలను తీసివేయాలి. విత్తే ముందే పాయలను 0.1% ద్రావణంలో ముంచి నాటుకుంటే తెగుళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. గడ్డలోని పాయలను వ్యాప్తి కొరకు వాడతారు. వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల్లో 10 సెంటీమీటర్ల ఎడంలో పాయలను నాటుకోవాలి. పాయలు విత్తిన వెంటనే నీటిని తప్పకుండా పెట్టాలి. ఇక విత్తన మోతాదు గనక చూస్తే ఎకరాకు 200 నుంచి 240 కిలోల విడిపాయలు అవసరమవుతాయి. నాటే సమయం గనక చూస్తే పాయలను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే గనక ఆఖరి దిక్కులో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. తేలికపాటి నేలల్లో ఎకరాకు 24 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఆఖరి దిక్కులో వేయాలి. చిన్న చిన్న మళ్లుగా చేసుకుని నాటుకుంటే మంచిది, నీటిపారుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం కనుక చూస్తే పాయలను నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాలి. గడ్డ ఎదిగే దశలో తప్పనిసరిగా నీరు కట్టాలి. ఇక కలుపు నివారణ అంతర్కృషి విషయం చూస్తే గనక నాటే ముందు ఫ్లుక్లోరాలిన్ 45% ఎకరాకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియతున్నాలి. లేదా పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు, లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5%, 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన తరువాత 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సిఫ్లోరోఫిన్ 23.5%, 200 మిల్లీలీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మరలా కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నత్రజని కనుక ఎక్కువైతే పాయలు మెత్తగా స్పాంజిలాగా తయారవుతాయి. కాబట్టి నత్రజని ఎక్కువగా వాడకూడదు. అలాగే లీటర్ నీటిలో 1 గ్రాం జింక్ సల్ఫేట్, ఇంకా 3 గ్రాముల అమోనియం సల్ఫేట్, ఇంకా 1 గ్రాం మాంగనీస్ సల్ఫేట్ కలిపి పాయలు నాటిన 30 రోజులకొకసారి, 45 రోజులకొకసారి, 60 రోజులకొకసారి పిచికారీ చేయాలి. 2.5 గ్రాముల మాలిక్ హైడ్రజిట్ లీటర్ నీటి కలిపి 30 రోజులకొకసారి, 60 రోజులకొకసారి, 90 రోజులకొకసారి పిచికారీ చేయాలి. అయితే ఈ ద్రావణాన్ని 1 గ్రాం శాండోవిట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే మందు ఆకులకు బాగా పడుతుంది. దీనివలన నిలువలో మొలకెత్తదు, పాయలు స్పాంజ్ మాదిరిగా మారకుండా ఉంటాయి. ఇక కోత విషయానికి వస్తే వెల్లుల్లి మొక్కల ఆకుల చివర్లు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు, ఇంకా ఎండినప్పుడు గడ్డలు తవ్వి తీయాలి. వెల్లుల్లి ఆకులను ఒకచోటకు చేర్చి 3 నుంచి 4 రోజులు వెలుతురు ఉండే గదిలో నిల్వ చేయాలి. దిగుబడి ఎకరాకు 32 నుంచి 78 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇక నిల్వ ఉంచడం విషయానికి వస్తే కోతకు 12 రోజుల ముందు మడిలో నీరు కట్టాలి. కోసిన వెంటనే గడ్డలను పొలంలోనే 3 రోజులు కుప్పగా పోసి ఉంచి నిల్వ చేయాలి. దీనినే ఫీల్డ్ క్యూరింగ్ అంటారు. ఆ తర్వాత నిల్వ చేయాలి. ఫీల్డ్ క్యూరింగ్ చేయటం వలన గడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే గనక వెల్లుల్లిని ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పండుబారి ఎండిపోతాయి. పాయల పరిమాణం కూడా బాగా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణకు అంతర్వాహిక కీటక నాశనులైన డైమెథోయట్ 2 మిల్లీలీటర్లు, లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు, లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఇక ఈ పంటను కుళ్ళు తెగులు కూడా ఆశించే అవకాశం ఉంది. దీనివలన మొక్క రాక పంటకు నష్టం కలుగుతుంది. దీని నివారణకు పాయలను విత్తే ముందు కార్బన్ డిజం 1 గ్రాము 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: మీరింతవరకు పొలం పనులు విన్నారు.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము గ్రామసభలు పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడి బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామినేషన్ వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.

0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛంద్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని ఆమె పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా

0: దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఒడిశా పశ్చిమ బంగయోః ప్రవాసే భవిష్యతి. ఒడిశాయాః మయూరభంజ మండలె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్యాయాః అష్టషష్టీతమే జన్మ దివసోత్సవే ప్రధానమంత్రీ తయా సహ పహాడ్పుర గ్రామే సమ్మిళితో భవిష్యతి. తదనంతరం తౌ నేతారౌ ఒడిశా రాజ్యే మోహన చరణ మాఝీ ప్రశాసనస్య వర్షద్వయస్య కార్యకాల పూర్త్యవసరే ఏకాం విశాల జనసభాం సంబోధయిష్యతః. యత్ర హి 47,000 కోటితోప్యధిక రూప్యకాణాం వికాసాత్మక పరియోజనానాం శుభారంభో భవిష్యతి. పశ్చిమబంగే ప్రధానమంత్రి పశ్చిమబంగ దివసావసరే భాగం గ్రహీష్యతి. యత్ర హి అనేకాసాం ప్రణాళీనాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. అస్మిన్నేవ అవసరె ప్రధానమంత్రి పీఎం కృషి సమ్మాన నిధిం ప్రసారయిష్యతి. యేన దేశస్య 9.44 కోటి కృషకేభ్యః 80+8,18,000 కోటి రూప్యకాణి సాక్షాత్ తేషాం విత్తకోశేషు స్థానంతరితాని భవిష్యంతి. NTA ఇతి రాష్ట్రీయ పరీక్షా సంఘటనేన ప్రఖ్యాపితం యత్ శ్వః ఆయోజ్యమానాయాః నీట్ యూజీ 20-26 పునః పరీక్షాయాః నిష్పక్షం పారదర్శం చ సంచాలనాయ వయం పూర్ణరూపేణ సజ్జాః. పరీక్షేయం భారతస్య 150+500 నగరేషు విదేశస్య చ 14 నగరేషు ఆయోజ్యంతే. ఇత్యంతరాలె NTA సంస్థా పరీక్షార్థీనాం సహాయార్థం ఏకాం ఆధికారిక వాట్సాప్ వాహినీమపి నిరమాత్. సంఘటనేన స్పష్టీకృతం యత్ సర్వే ఆధికారికాః సందేశాః కేవలం తస్య ప్రమాణీకృత సంఖ్యాతః ఏవ ప్రేషయిష్యంతే. సా సంఖ్యా వర్తతే 9178279802877 ఇతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ప్రత్యపాదీత్ యత్ అశాంత జగతి భారతేన స్వకీయ రాష్ట్రహితస్య రణనీతిక స్వాయత్తతాయాః అథ బహుధ్రువీయతాయాః రక్షణం కుర్వతా సహైవ విభిన్న భౌగోళిక క్షేత్రైః సహ స్వసంబంధాః ఇతోపి సుదృఢాః కరణీయాః. నవదిల్ల్యాం భారత అమెరికా మంచస్య గోష్ఠ్యాః సత్రం సంబోధయన్ డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ అనేక జటిలతాసు సత్సు అపి భారతామెరికా దేశయోర్ సహభాగిత్వం విభిన్నేషు క్షేత్రేషు అవిరతం వర్ధమానమస్తి. తేన సవిశేషం ప్రకటీకృతం యత్ యథా యథా భారతస్య వైశ్విక ఉత్కర్షో భవిష్యతి తథా తథా తస్య రాష్ట్రీయ హితాని అపి విశాలాని వివిధాని చ భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః నవదిల్ల్యాం ఆయోజితస్య ఏకస్య కార్యక్రమస్యంతర్గతం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజనాయాం 400+2,000 కోటి రూప్యకాణాం ప్రోత్సాహన రాశిం వితరితవాన్. ఏకస్మిన్ మహత్వపూర్ణే నిర్ణయే సర్వోచ్చ న్యాయ

0: न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते. न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चन्द्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति. सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति. फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलम् 1-0 अंकान्तरालेन पराजितम्. क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर्मध्ये तृतीया अन्तिमा च एकदिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितम्बरम क्रीडांगणे भविष्यति. अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते. इति वार्ताः.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత సమాజానికి నేనేం చేశాను కథానిక వింటారు. రచన శ్రీమతి మేరీ కృపాబాయి. చివరిగా యోగా మెడిటేషన్ గురించి శ్రీ ఎం గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు. 7:55 లలితగీతం, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ ఎస్ జగన్మోహన్ రావు, మృదంగం శ్రీ దండమూడి రామ్మోహన్ రావు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ వసుదైక కుటుంబం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జే సమర్పణ ఎస్ సంగీత. 12:10 లాహిరి లాహిరిలో 12:40 ఎన్ లోహిత దత్త గారి భక్తి సంగీత కార్యక్రమం వింటారు. 1:30 చిత్రగీతాలు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి కార్యక్రమంలో పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మా గారితో పరిచయం వింటారు. తర్వాత లలితగీతం. అలాగే ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించి విశేషాలు తెలుసుకుంటారు. 2:30 లలితగీతాలు. 3:00 టీన్ టైం. 3:55 గౌరవనీయ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన పిఎం కిసాన్ 23వ విడుదల కార్యక్రమంపై వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 4:30 హిందీ పాఠం కార్యక్రమంలో లింగ్ ఔర్ వచన్, 9వ తరగతికి హిందీ పాఠం వింటారు అధ్యాపకులు శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థి షేక్ నజ్మా. 4:45 శ్రీ ఎం రవికుమార్ బృందం వారి జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన గురించి శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో తొలకరి పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎన్బిబిఎస్ దుర్గాప్రసాద్ గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం. అలాగే సూక్ష్మ పోషక లోపాల నివారణ టమాటాలో గురించి విశేషాలు తెలుసుకుంటారు. 7:45 చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:45 కు

రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46

0: करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है। इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था, इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं। यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है।
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిల్లరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకొచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ది ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF లో సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక

0: భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 47వ శ్లోకం.
2: శ్రేయాన్ స్వధర్మో విగుణః

స్వనుష్ఠితాత్, పరిపూర్ణంగా ఆచరించబడిన. పరధర్మాత్, పరాయి ధర్మం కంటే విగుణః అపి, లోటుపాట్లతో ఆచరింపబడినదైనప్పటికీ. స్వధర్మః, తన స్వీయ ధర్మమే. శ్రేయాన్, అధిక శ్రేష్ఠము. స్వభావ నియతం, పూర్వజన్మ సంస్కారం ద్వారా శాస్త్రవిహితమైన. కర్మ, పనిని. కుర్వన్, చేసే మానవుడు. కిల్బిషం న ఆప్నోతి, పాపాన్ని పొందడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః

అర్జున, పరాయి ధర్మాన్ని తూచా తప్పకుండా సంపూర్ణంగా ఆచరించడం కంటే కొంచెం లోటుపాట్లు ఉన్నా తన ధర్మాన్ని తాను ఆచరించడమే అధిక శ్రేష్టం.

0: ఎందుకంటే తన సామాజిక పరిస్థితిని బట్టి తనకు శాస్త్రం ద్వారా సహజ సిద్ధంగా సంక్రమించిన కర్మను ఆచరించేవాడికి పాపము అంటనే అంటదు. కనుక సైనికుడువైన నీకు యుద్ధంలో జరిగే హింస వల్ల పాపము అంటదు. శాస్త్రవిధి ద్వారా సంక్రమించిన పని వల్ల పాపము అంటదు. కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు అని హేతు ప్రదర్శన చేస్తున్నాడు. మానవుడు ముందుగా తన స్వధర్మమేమిటో పరిశీలించుకోవాలి. ఆ తర్వాత అలాంటి ధర్మం ద్వారా ఆ సమయంలో ఆ ప్రదేశంలో తనకు సంక్రమించదగిన కర్మ ఏమిటో విచారించుకోవాలి. అందుకే భగవానుడు అర్జునుడి యొక్క స్వధర్మమేమిటో సూత్రప్రాయంగా వివరించాడు. సన్యాసాశ్రమం మీద ఉండే తమకం వల్ల అర్జునుడు ఆ సూత్రాన్ని సరిగ్గా అందుకోలేకపోవడం వల్ల భగవానుడు ధర్మసూత్రానికి వెనకాల గల తత్వసూత్రాన్ని ఇప్పటిదాకా వివరించుకుంటూ వచ్చాడు. ధీరత్వము, సహనము, బహిరింద్రియ నిగ్రహము, దొంగతనం లేకపోవడం, శుచిత్వము, అంతరింద్రియ నిగ్రహము, లోకజ్ఞానము, ఆత్మతత్వజ్ఞానము, సత్యనిష్ట, క్రోధం లేకపోవడం, ఈ 10 కూడా ధర్మానికి మూల సూత్రాలు. ఈ 10 మూల స్తంభాల మీద ఆధారపడి ఆయా దేశాలలో ఆయా కాలాలలో చట్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఆయా మనుష్యులకు ఆయా కర్మలు సంక్రమిస్తాయి. అందువల్ల స్వధర్మంలో ఉన్న దోషాలు నిన్ను అంటుకోవు అర్జున.
1: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుండు కవయగూడుట ఎల్లన్ ప్రేమమును చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుండు కవయగూడుట ఎల్లన్ ప్రేమమును చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అండి, సుమతి శతకర్త, ఒక కాముకుడు తనిసి విడిచిన కోమలిని, అంటే ఒక స్త్రీని తనివి తీరా భోగించి, అంటే అతను అనుభవించి విడిచిపెట్టిన తర్వాత వెంటనే ఇంకొక విటుడు, ఇంకో మగవాడు వచ్చి ఆమెను కూడాలని ఎంత ఆశపడతాడో అలాంటి పరిస్థితిని జుగుప్సాగరంగా ఉంటుంది. ఒక కాంతను వాడు పూర్తిగా అనిపించి, వాడు తనివి తీరా అనుభవించి వదిలేసిన స్త్రీని వీడు కోరుకోవడం అంటే చెరుకు పిప్పికి చీమలు పట్టినంత జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ఒకడు ప్రియురాలని మనం ఆశించకూడదు, పరస్త్రీ వ్యామోహంలో పడకూడదు. ఒకడు భార్యని, లేకపోతే ఒక ప్రియురాలని, లేదా ఒక విటురా

విషయాల్లో బహుజాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇలాంటి చండాలమైన జుగుప్సాకరమైన కార్యాల్లో మనం పాలు పంచుకోకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే దూరంగా ఉండాలి అలాంటి స్నేహితులకు కానీ అలాంటి వ్యక్తులకు కానీ. లేకుంటే ఇంగువ కట్టిన గుడ్డకు కూడా వాసన వచ్చినట్లు అతనితో తిరిగితే అలాంటి అపప్రధానమైన నిందలు మనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది సుమి. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, అలాంటి యువతులకు దూరంగా ఉండాలి. లేకుంటే మనల్ని కూడా ఆ ఘాటినే కట్టేసి మనకు కూడా అలాంటి అపకీర్తి అంటగడతారు. కాబట్టి శ్రోతలారా, ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి జుగుప్సాకరమైన విషయాల ద్వారా మనకి చెడ్డ పేరు వస్తుంది, ఫలితం కూడా ఉండదు. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కాముకుడు స్త్రీని కామించువాడు తనిసి తృప్తి పొంది విడిచినా వదిలిపెట్టిన కోమలిని స్త్రీని పరవిటుడు మరొకడు కవయిన్ భోగింప కోరుట ఎల్లన్ కోరుకునుట అంతయును చెరుకు పిప్పికి రసము తీసివేసిన చెరుకు పిప్పిపై ప్రేమమున్ ప్రేమతో వ్యసన్ శీఘ్రముగా చేములు మూగినట్లు చుట్టూ చేరినట్లు సిద్ధము నిశ్చయము. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఒక విటుడు తృప్తి పొందినట్లుగా భోగించి విడిచిన స్త్రీని మరి ఒక విటుడు ఆ స్త్రీని అనుభవించుకోరుట చెరుకునందలి రసము సంపూర్ణంగా తీసివేసిన తర్వాత ఆ పిప్పిపైకి చేమల దండు ముసురుకున్నట్లుగా ఆగును. చివరిగా పద్యం, కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుడు కవయునుగూడుట ఎల్లన్ ప్రేమమున చెరుకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. స్వస్తి.

0: మీరు ఇంతవరకు పద్య తోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత సమాజానికి నేనేం చేశాను కథానిక వింటారు. రచన శ్రీమతి మేరీ కృపాబాయి.
1: వింధ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. అందుకోసం తన చిన్న గ్రామం పన్నశాల నుండి రోజు విజయవాడ వెళుతూ ఉంటుంది. వసంత ఋతువులో ప్రతి చెట్టు చిగుర్చినట్లు వింధ్య ప్రతి కదలిక ప్రతి చర్య ఇతరులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆమె ఇచ్చే సలహాలు కూడా అలానే ఉంటాయి. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పినట్లు వింధ్య ఆలోచనలన్నీ సమాజంపైనే ఉంటాయి. సమాజం నీకేమి చేసింది అనే దానికన్నా నువ్వు సమాజానికి ఏం చేశావు అనే దృక్పథం ఆమెది. పన్నశేల గ్రామంలో బస్సు కోసం ఎదురు చూస్తోంది. అప్పటికే అరగంట నుండి వెయిట్ చేస్తుందేమో. పుస్తకాల బ్యాగ్ హెవీగా ఉండి భుజం నొప్పిగా ఉంది. ఇంతలో ఒక పెద్దావిడ కళ్ళు సరిగా కనపడక రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆమె పరిస్థితికి జాలిపడింది వింధ్య. ఆ పెద్దావిడ చేయి పట్టుకుని ఆత్మీయతతో రోడ్డు దాటించింది. ఆమె నుండి కృతజ్ఞతలు అందుకుంది. ఇంతలో వింధ్య ఎదురు చూస్తున్న బస్ రానే వచ్చింది. వడివడిగా వెళ్ళి బస్సు ఎక్కింది. ఒకే ఒక సీటు ఖాళీగా ఉండడంతో హాయిగా వెళ్ళి ఆ సీటులో కూర్చుంది వింధ్య. వెంట తెచ్చుకున్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవసాగింది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. తరువాత బస్టాప్లో బస్సు ఆగగానే ఒక స్త్రీ ఎక్కలేక బస్సు ఎక్కింది. ఆమె తన శరీరాన్ని మూసుకోలేక స్థూలకాయం వల్ల ఆయాసపడుతోంది. బస్సులో కూర్చోవడానికి సీటు లేక దీనవదనంతో అలాగే నిలుచుంది. వింధ్యకు ఆమెను చూడగానే జాలి వేసింది. వడివడిగా తన సీట్లో నుండి లేచి నిలబడి ఆమెకు తన సీట్

0: చెట్టును ఇచ్చింది. ఆమె వింధ్య వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి రెండు చేతులు జోడించింది. అక్కడ జరిగిన సంఘటనను గమనించిన బస్సులో కొందరు మనసులోనే స్పందించారు. సహాయం నువ్వు చెయ్యగలిగినప్పుడు దానిని పొందతగిన వారికి నీ సహాయం అందించటానికి వెనుకాడకు అనే ఒక కొటేషన్ అక్కడే ఉన్న సంగీత్ అనే యువకుడు స్మరించుకున్నాడు. వింధ్య ఆ సహాయం చేసినప్పుడు బస్సులోని ప్యాసింజర్లు అందరూ చిరునవ్వుతో ఆమె వైపు చూశారు. తాము కూడా సమయం వచ్చినప్పుడు ఏదో ఒక సహాయం ఎదుటివారికి చెయ్యాలని మనసులోనే నిర్ణయించుకున్నట్లు వారి వదనాలలో కదలి ఆడింది. బస్సు బస్టాండ్ చేరింది. అందరూ బస్ దిగాలి అంటూ కండక్టర్ గారు గట్టిగా అరిచారు. ముందుగా వింధ్య చలాకీగా చకచక బస్సు దిగింది. ఆ తర్వాత అందరూ దిగడం జరిగింది. చివరలో సంగీత్ అనే యువకుడు బస్సు దిగాడు. అతని మనసు నిండా ఆమె చలాకీతనం, ఆమె నిస్వార్థం, సామాజిక దృక్పథం కదలి ఆడింది. సామాజిక సేవ గురించి తాను ఎన్నో ప్రసంగాలు విన్నాడు, మరెంతో లిటరేచర్ చదివాడు. కానీ ఈరోజు ఈ అమ్మాయి చేసిన సేవ చిన్నదైనా అది సామాజిక సేవ అవుతుంది మనసులోనే అనుకున్నాడు సంగీత్. విజయవాడలో తన కాలేజీకి దగ్గరలోని బస్ స్టాప్ ఎంచుకుని దిగిన వింధ్య కాలేజీ 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో కాలినడకనే ప్రయాణం సాగించింది. అలా 2 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నప్పుడు కూడా వింధ్య టైం వేస్ట్ చేయదు. తన పాఠ్యపుస్తకాలలోని కంటెంట్ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటుంది. అలా జ్ఞాపకం తెచ్చుకుంటూ నడుస్తున్న సమయంలో సైకిల్ మీద వెళుతున్న ప్రజ్వల అనే అమ్మాయి చున్నీ సైకిల్ చక్రంలో పడి ఇరుక్కుపోయి కింద పడిపోయింది. వెంటనే వేగంగా స్పందించింది వింధ్య. వడివడిగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. సైకిల్ చక్రంలో నుండి చున్నీని విడదీసింది. అప్పటికే ఆ ప్రజ్వల అనే అమ్మాయి సిగ్గుతోనూ భయంతోనూ అలా నిలుచుండిపోయింది. కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ అక్కా అంది. వింధ్య ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. మళ్ళీ తన నడక ప్రారంభించింది వింధ్య. వింధ్య మనసు బరువుగా భారంగా ఎప్పుడూ ఉండదు. ఆమెది విశాలమైన హృదయమేమో ఈర్ష్య అసూయ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని భావాలు ముఖంలో కనిపిస్తూ ఉంటాయంటారు. ఆమె వదనం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మరో 5 నిమిషాలు అలా నడిచిన తర్వాత ఉన్నట్టుండి ఆమె పరిగెత్తసాగింది. సరిగ్గా అప్పుడే ఆ రోడ్డు మీదుగా మున్సిపల్ కమిషనర్ కారులో వెళుతూ పరిగెడుతున్న అమ్మాయి వింధ్యను గమనించారు. తన కారు స్లో చేశారు. వింధ్య పరుగు పరుగున వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న మున్సిపల్ ట్యాప్ దగ్గర ఆగింది. అప్పటికే ఆ ట్యాప్కి హ్యాండిల్ లేదేమో, స్వచ్ఛమైన మున్సిపల్ వాటర్ చాలా ఫోర్సుతో బయటికి పోతోంది. ఆ దృశ్యాన్ని చూసిన వింధ్య మనసులోనే బాధపడుతూ ఆ నీటి ఫోర్స్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. దానిని మూతతో బిగించటానికి చుట్టుపక్కల చూసింది. ఆమెకు ఏమీ దొరకలేదు. వెంటనే తన తెలివిని ఉపయోగించింది. ఒక లావుపాటి కర్రపుల్ల చేతిలోనికి తీసుకొని తన చున్నీ నుండి కొంత క్లాత్ని చింపింది. ఆ క్లాత్ను ఆ పుల్లకు గట్టిగా చుట్టి మున్సిపల్ పంపు గొట్టంలో అమర్చింది. 10 నిమిషాలు ప్రయత్నం చేసిన తర్వాత అతి కష్టం మీద కర్ర సెట్ అయింది. నీరు ఆగిపోయింది. అనుకోకుండా వింధ్య పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించిన మున్సిపల్ కమిషనర్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ అమ్మాయి వింధ్య పక్కగా తన కారుని ఆపాడు. అమ్మా, నీ పేరేమిటి అంటూ అడిగారు మున్సిపల్ కమిషనర్. వింధ్య, సిగ్గుపడుతూ చెప్పింది వింధ్య. తన చర్యను ఆయన గమనించినట్లు ఆమెకు అర్థమైంది. పోతున్న నీళ్లను ఆపి చాలా మంచి పని చేశావమ్మా, చదువుకున్న దాని అనిపించావు, మెచ్చుకున్నారు కమిషనర్ గారు. థ్యాంక్స్ అండి అంది కృతజ్ఞతాభావంతో చేతులు జోడిస్తూ. నువ్వు చేసిన పనికి నిన్ను అభినందిస్తున్నానమ్మా. నీలాంటి వారు మరో 10 మంది ఉంటే మన చుట్టూ ఉండే సామాజిక సమస్యలు సమసిపోతాయి అన్నారు కమిషనర్ గారు. ఆయనకు సమాధానమేమి చెప్పాలో అర్థం కాక వింధ్య మౌనంగా నిల్చుండిపోయింది. చూడు వింధ్య, రేపు మహిళా దినోత్సవం సందర్భంగా టౌన్ హాల్లో కొంతమందిని సత్కరిస్తున్నాము. నిన్ను కూడా సత్కరించాలనుకుంటున్నాను. రేపు 10 గంటలకల్లా తప్పకుండా రావాలి, మనస్ఫూర్తిగా ఆహ్వానించారు కమిషనర్. ఆ మరుసటి రోజు అతిపెద్ద టౌన్ హాల్ మహిళలతో నిండి ఉన్న వేళ మున్సిపల్ కమిషనర్ గారు వింధ్య గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంలో ఒక విశిష్ట అతిథిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈమె పేరు వింధ్య. ఈమెలో సామాజిక సేవా లక్షణాలున్నాయి. ఈ అమ్మాయి మున్సిపల్ ట్యాప్ నుండి నీళ్లు వృధాగా పోతున్న వేళ వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి సఫలీకృతురాలైంది. మున్సిపల్ కమిషనర్గా ఆ దృశ్యం చూసిన నేను ఎంతో సంతోషపడ్డాను. సామాజిక సేవ అనేక రకాలుగా ఉంటుంది. సామాజిక సేవ అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలే చేయాల్సిన అవసరం లేదు. వృధాగా పోతున్న నీళ్లను ఆపే ప్రయత్నం చేసి ఆ ట్యాప్ను కట్టేసిన ఈమె చేసిన పని కూడా సామాజిక సేవ కిందకే వస్తుంది. ఈ సందర్భంగా ఈమెను సత్కరిస్తూ 10,000 రూపాయల నగదును బహుకరిస్తున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మున్సిపల్ కమిషనర్. హాలంతా చప్పట్లతో మారుమోగింది.
1: మీరింతవరకు సమాజానికి నేనేం చేశాను కథానిక విన్నారు. రచన శ్రీమతి మేరీ కృపాబాయి.
2: కార్యక్రమంలో ఇప్పుడు యోగా మెడిటేషన్ గురించి శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు.
3: యోగా అండ్ మెడిటేషన్. యోగా అనగా శాస్త్రబద్ధమైన వివిధ కోణాల కదలికలతో కూడిన శరీర వ్యాయామం. శరీరాన్ని వివిధ భంగిమలలో సూత్రబద్ధంగా మలచడం. దీనివలన శరీరానికి క్రమబద్ధీకరణ మరియు క్రమశిక్షణ లభిస్తాయి. యోగా చేసే సమయంలో శరీరానికి ప్రాణవాయువును అధికంగా అందించడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలోని స్తబ్దత అంటే లేజీనెస్ వదిలి ఉత్తేజితంగా యాక్టివ్గా అవుతాయి. అక్కడ ఉన్న మలినాలు తొలగింపబడతాయి. మన శరీరంలో అనేక వ్యవస్థలున్నాయి, అంటే సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నాడీ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, ఇలాంటి ఎన్నో వ్యవస్థలున్నాయి. వీటి మధ్య ఉన్న సమన్వయత వలనే శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. ఇది పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రుగ్మతలను తగ్గించుకునే విధానం. యోగా అనేది మన వయసును బట్టి, శరీరాన్ని బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి మనం చేయాల్సిన ఆసనాలు అనేవి ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ నుండి నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా చేసే సమయంలో మన శ్వాసను అనుసంధానం చేయాలి. తీయటి నొప్పి సరిహద్దులు అంటే ప్లెజరబుల్ పెయిన్ లిమిట్స్ అంటారు. ఈ లిమిట్లో మాత్రమే యోగాను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మన

వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శరీరానికి కావలసిన కాయస్థైర్యం, స్టెబిలిటీ అనేది వస్తుంది. దీని గురించి ఒక వాక్యం ఉందండి, మొనాస్టిక్ మైండ్ ఇన్ ఏ జిమ్నాస్టిక్ బాడీ. అంటే ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో శాంతవంతమైన మరియు శక్తివంతమైన మనసు ఉండగలదు. ఇప్పటి వరకు మనం యోగా గురించి డిస్కస్ చేసాం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒక ప్రణాళిక బద్ధంగా, సూత్రప్రాయంగా, ధ్యానానికి ముందస్తు దిశగా యోగా ఉపకరిస్తుంది. దీని తర్వాత ప్రాణాయామం ధారణాశక్తిని ప్రసాదిస్తుంది. దాని తర్వాత ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే అది సక్రమమైన మార్గంగా నడుస్తుంది. డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే ధ్యానానికి ముందుగా ఈ రెండింటినీ చేస్తాము. ఆసన, ప్రాణాయామ, ధ్యానం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇలానే వచ్చింది. సపోజ్ గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్తో ఒక వెహికల్ వెళ్తుంది అనుకుందాం. ఈ వాహనాన్ని సడన్ బ్రేక్ ఆపేసే ప్రయత్నం చేయడం అనేది ప్రమాదకరం. అలాగే నిత్యం ఉండే ఆలోచనల్లో ధ్యానం చేయడానికి కూర్చోకూడదు. ఆలోచనలను క్రమక్రమంగా తగ్గిస్తూ రావాలి. అందుకే ముందుగా మనం యోగా చేస్తాం. ఆ తర్వాత ప్రాణాయామంతో యోగాకి అలాగే ధ్యానానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తాం. ఇక్కడితో ధ్యానం చేయడానికి మన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే ఒకనొక ప్రత్యేక సమయంలో ప్రయత్నరహితంగా మనసుకు ఆలోచనారహిత స్థితి కలగడం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆలోచనారహిత స్థితి కలగడం, కలగజేయడం కాదు. మెడిటేషన్ కమ్స్ బై ఛాన్స్. ఇప్పుడు ధ్యానం చేసే విధానం చూద్దాం. ముందుగా ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్. మనకు నచ్చిన వారి ఫోటో, మన తల్లిదండ్రుల ఫోటో కావచ్చు, మన ఇష్ట దైవం వారి ఫోటో కావచ్చు, లేదా గురుదేవుల ఫోటో అయినా పర్వాలేదు. ముందుగా ఆ ఫోటో మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి. తర్వాత ఆలోచన కేంద్రీకరణ, అంటే మన ఆలోచనలన్నీ అక్కడికి తీసుకొని రావాలి. తదుపరి ఆలోచన సూక్ష్మత, అంటే తదేకంగా చూస్తూ ఆ ఫోటో పైన ఫోకస్ చేయాలి. నెమ్మది నెమ్మదిగా ఆ ఫోటో సెంటర్కు మన ఫోకస్ను తీసుకొని రావాలి. తదుపరి ఐబ్రో సెంటర్, ఐబ్రో సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ లేదా పాయింట్ మీద ఎక్కువ సమయం దృష్టి ఉంచాలి. ఇది సెంటర్, సెంట్రేషన్, కాన్సన్ట్రేషన్ విధానం. దీని తర్వాత సబ్జెక్టివ్ కంటెంప్లేషన్. ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ను కొద్దిసేపు కొనసాగించిన తర్వాత ఆటోమేటిక్గా మన కనురెప్పలు మూతలు పడతాయి. కనులు తెరిచి ఏ ఫోటో అయితే చూసామో మన మనోఫలకంపై ఆ ఫోటోని ప్రతిష్ఠించాలి, ఆ ప్రయత్నం చేయాలి. దీనిని చింతనావస్థ లేక కంటెంప్లేషన్ అని అంటారు. ఈ సమయంలో అతి తక్కువ ఆలోచనలు ఉంటాయి. వీటిని ఇంకా తగ్గించే ప్రయత్నం చేయాలి. అందుకు మంత్రయోగం అనేది బాగా ఉపయోగపడుతుంది. మౌన మంత్ర జపంతో మన శ్వాసను అనుసంధానం చేయాలి. ఇలా చేస్తూ ఉండగా స్టేట్ ఆఫ్ కంటెంప్లేషన్ను ప్రయత్నరహితంగా దాటడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆలోచనారహిత అవస్థ లభించే వీలు కలగవచ్చు. ఈ అవస్థలో అంతరాత్మ మరియు బుద్ధి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. గతంలో లేని ఏదో ప్రశాంతత, ఆ అనుభవం అనేది కలుగుతుంది. ఏమైనా తెలియని స్థితిలో అనుభవం కంటే తెలుస్తున్న స్థితిలో అనుభూతి ఆనందదాయకంగా ఉంటుంది. ధ్యానం వల్ల కలిగే కొన్ని లాభాలు చూద్దాం. ధ్యానం చేసే సమయంలో విశ్వంలో ఉన్న బయోకాస్మిక్ ఎనర్జీ పొందవచ్చు. దానివలన మన శరీరంలో ఉన్న జీవశక్తి మరియు ప్రాణశక్తి మెరుగుపడతాయి. బయోకాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో మాడు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ధ్యానం చేసే సమయంలో ప్రవేశించడం వలన శరీరంలో ఉన్న జీవాత్మ రిలీజ్ చేసే జీవశక్తితో కలిసి బ్రెయిన్ న్యూరాన్స్ యొక్క క్వాలిటీని, న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ను అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ వృద్ధి చెందిన న్యూరాన్స్, కనెక్షన్స్ వృద్ధి జరిగిన న్యూరాన్ నెట్వర్క్ ద్వారా బయోకెమికల్ రెస్పాన్స్, జీవరసాయన స్పందన సమతుల్యంగా ఉండి మన ఫీలింగ్ యొక్క గాఢత తగ్గుతుంది. కొంత సాధన జరిగిన తర్వాత న్యూట్రల్ ఫీలింగ్స్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ న్యూట్రల్ ఫీలింగ్స్ కారణంగా ఆలోచనల పరిపూర్ణ నియంత్రణ దిశగా మనసును ప్రస్థానం, అనగా తిరోగమనం లేని పురోగమనం వైపు అంచెలంచెలుగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వృద్ధి చేయడం జరుగుతుంది. శరీరంలో జరిగే జీవక్రియ అంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. ప్రతినిత్యం ధ్యానం

0: ఒక జీవన ఆయుధం అని తెలియజేస్తారు. ఇది మనకు ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని, ఈ సాధనను క్రమం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో చేయడం వలన మనం ఆశించినటువంటి మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతాయి. మనకి నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. భౌతిక ఆధ్యాత్మిక సమన్వయం ద్వారానే మన జీవితానికి సుఖశాంతులు లభిస్తాయి అని గమనించాలి.
1: ఇంతవరకు మీరు యోగా మెడిటేషన్ గురించి శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తా విపంచి వింటారు. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీసు గనులు, క్రోమ్,

మైకామేన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-2027 సంవత్సరానికి గాను ఆన్లైన్ స్కాలర్షిప్కు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31-8-2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31-10-2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన పాఠశాల మరియు కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.government.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సడన్ సుల్తాన్ బజార్ కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వార్తా విపంచి విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో భవ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళా వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్టంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిని మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుని యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశు సంపదతోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ది సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయసేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలకార్మికులు కనిపిస్తే డయల్ 1098 గాని 1500 కు ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండో స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని 21వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నెంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే, కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ.

0: సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
8: బుర్రని చార్జ్ చేయి.
9: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
8: చూసావా?
7: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
9: ఇప్పుడు ఎలా మరి?
7: ఉందిగా ఫ్రీ వైఫై.
8: బుర్రని వాడు కాస్త.
9: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
7: అంటే మోసాలకి చెప్పే బై బై.
9: ఆర్బీఐ అంటుంది
10: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: కార్యక్రమంలో ముందుగా వినండి రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత వినండి అల్లరిపీడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు

0: ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి అతడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా వినండి పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

వినరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ముందుగా వినండి అమ్మ రావమ్మ, కళ్యాణి రాగం, కండచాపు తాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

Thank you.

ఏ

Thank you.

Sadar

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం విన్నారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికారు.

0: చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్దతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యకుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతిచ్చినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన ఉత్తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి, ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కీ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదని, మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్ కు అవకాశం ఉంటుందన్నారు.
1: And the simple fact is that the only way the Iranians get any of those resources, not a single penny by the way from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
0: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ

ఇరాన్లోని నబతియా జిల్లాలో ఐడిఎఫ్ జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్దంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, యుద్ద పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యకుడు వొలదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మో జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని G7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ది చెందుతున్న AI సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేరముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మో జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఎప్పుడూ నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం

0: చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement which is insulated from accountability, detached from present day realities and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 ఫిఫా ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్ గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్ లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రసరైన జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్ శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి కుమార్ సాను చైత్ర పాడిన పాట, గీత రచన సిరివేనెల, సంగీతం కోటి. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు విశాఖపట్నం ITI జంక్షన్ నుండి M. ప్రతాప్.

తర్వాత గుడిగంటలు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి.

నువ్వు వస్తావని చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట గీతరచట ఈఎస్ మూర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త.

హైదరాబాదు సైనికాపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ అరుణ్ కుమారి వీరంతా కోరుతున్నారు. మురళీకృష్ణ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన ఆత్రేయ.

కల్పన చిత్రం నుంచి జి ఆనంద్, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు అమరావతి నుంచి సైదాబీ.

మోగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇప్పుడు వినండి గులే బకావళి కథ. చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమోన్ అనిత పాడిన పాట. ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ.

భారతీయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి నుండి వేణమ్మ పద్మశాలి బాలయ్యబాబు.

కార్యక్రమంలో చివరిగా వినండి, మాయాబజార్ చిత్రం నుంచి ఘంటసాల పి లీలా పాడిన పాట, గీత రచన పింగళి. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు నెల్లూరు రామకోటి నగర్ నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య ఉమాదేవి జయమ్మ.

0: శుభవేళ ఎందుకు నీకి కలవరము,
1: కూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము,

కల కల కోకిల గీతములే ఆలాపనలు సల్లాపములు కల కల కోకిల

0: కలవరము
1: ఎందుకు నీకి కలవరము.
2: మీరింతవరకు రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా జర్నీ చిత్రం నుంచి సత్యహరిణి పాడిన పాటను వింటారు.

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వన్ డే ఆర్జే కార్యక్రమం వింటారు. సమర్పణ బి సంగీత.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో సంగీత ఒకరు. ఈరోజు సంగీత మనతో ఉన్నారు. హాయ్ సంగీత, వెల్కమ్.
2: హలో, థ్యాంక్ యూ.
1: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్ అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో సంగీత, లెట్స్ బిగిన్ అవర్ కన్వర్జేషన్.
2: ఓకే.
1: ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
2: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలియగానే నాకు బాగా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా సిబ్లింగ్స్తో షేర్ చేశాను, మా ఫ్రెండ్స్తో షేర్ చేశాను. వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, అంటే నువ్వు వన్ డే ఆర్జేగా వెళ్తావు, కంగ్రాచులేషన్ అని బాగా ఎంకరేజ్ చేసేసరికి నాకు కూడా చాలా హ్యాపీగాను ఎక్సైట్మెంట్గా అనిపించింది బాగా.
1: నైస్ సంగీత. అండ్ సంగీత, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
2: ఎస్సే రైటింగ్ కండక్ట్ చేస్తున్న విషయం మా కాలేజ్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు. ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా ఇలా కాంపిటీషన్స్ పెడుతున్నారు.

0: పార్టిసిపేట్ చేయండి అని ఇంకా అలా పార్టిసిపేట్ చేశాను.
1: ఓకే సంగీత, అండ్ ప్రస్తుతం నువ్వు ఏం చదువుకుంటున్నావు?
0: నేను ఫైనాన్స్ చదువుతున్నాను.
1: హో, ఫైనాన్సా? మరి ఫైనాన్స్నే స్పెషలైజేషన్గా చూస్ చేసుకోవడానికి ఏమైనా డిఫరెంట్ రీజన్ ఉందా?
0: యాక్చువల్గా ఫైనాన్స్ అనేది మొత్తం బిజినెస్, మనీ ట్రాన్సాక్షన్ వాటి గురించి ఉండిద్దని తెలుసు. అందుకనే నాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంకా అలా ఇంట్రెస్ట్ వచ్చింది, అలా ఫైనాన్స్ తీసుకున్నాను.
1: ఓకే, మరి ఫైనాన్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నావు కదా, ఫైనాన్స్ చదివే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అలాగే ఫైనాన్స్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకునే యూత్కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు?
0: ఫైనాన్స్ చదివిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్లీ బ్యాంకింగ్ సెక్టార్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ వంటి ఎగ్జామ్స్ ద్వారా బ్యాంక్ జాబ్స్ కి ట్రై చేయొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ లో, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ లో, ట్యాక్స్ రిలేటెడ్ జాబ్స్ లో కూడా అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తో సివిల్ సర్వీసెస్ కి కూడా ప్రిపేర్ అవుతారు. ఫైనాన్స్ చదివిన వాళ్ళకి నంబర్స్, బడ్జెటింగ్, మనీ మేనేజ్మెంట్ గురించి మంచి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల చాలా ఫీల్డ్స్ లో ఉపయోగపడుతుంది. అలాగే ఫైనాన్స్ ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చేయాలనుకునే యూత్ కి నేను చెప్పేది ఏంటంటే, కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టార్ లో ఏం జరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి బేసిక్ అవేర్నెస్ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలా మంది మనీ ఎర్న్ చేయడం గురించి ఆలోచిస్తారు, కానీ మనీ మేనేజ్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న మొత్తంలో అయినా సేవింగ్స్ చేయడం, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గించడం, బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం లాంటి హ్యాబిట్స్ స్టూడెంట్ స్టేజ్ నుంచే అలవాటు చేసుకోవాలి. ఇవి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం యూపీఐ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి యూత్ ఫైనాన్షియల్ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మాత్రమే కాదు, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది స్టూడెంట్స్ చదువు పూర్తయ్యాక జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు, కానీ నిజానికి స్టూడెంట్ స్టేజ్ నుంచే సేవింగ్స్, బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్ గురించి బేసిక్ నాలెడ్జ్ పెంచుకుంటే ఫ్యూచర్ లో చాలా మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు. చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఫైనాన్స్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, మన రోజువారీ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉండే ఫీల్డ్. డబ్బును ఎలా సేవ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఫ్యూచర్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఫైనాన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే యూత్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని రెగ్యులర్ గా అప్డేట్స్ ఫాలో అవుతూ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి.
1: చాలా మంచి విషయాలు చెప్పావు. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్ లో కెరీర్ ఆపర్చునిటీస్, మనీ మేనేజ్మెంట్ గురించి ఇచ్చిన సజెషన్స్ యూత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సరే, మరి చదువుతో పాటు సంగీత నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
0: నా హాబీస్ ఏంటంటే, నాకు ఎక్కువగా కుకింగ్ చేయడం ఇష్టం. ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను.
1: ఓకే, మరి నీ ప్యాషన్ గురించి అలాగే నీ రోల్ మోడల్ ఎవరు? మెయిన్లీ వాళ్ళల్లో నీకు నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పగలవా?
0: నా రోల్ మోడల్ ఎవరంటే మా సిస్టర్ మనీషా. తను నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది, అన్నిట్లో నాకు సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ మా సిస్టర్ మనీషా ఏంటంటే ఎక్కువగా నా గురించి కేర్ తీసుకుంటుంది. ఒక సిస్టర్ కున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా నిర్వహిస్తుంది మా అక్క. అందుకనే నా రోల్ మోడల్ మా సిస్టర్.
1: ఓకే, నైస్ సంగీత. ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అలాగే రేడియో స్టేషన్ కి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడియో అట్మాస్ఫియర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
0: ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం నర్వస్ గా, కొంచెం భయం భయంగా అనిపించింది. తర్వాత స్టూడియోకి వచ్చాక కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.
1: ఓకే సంగీత, అండ్ ఈ డిజిటల్ జనరేషన్ లో యూత్ కి రేడియో యొక్క ఇంపార్టెన్స్ గురించి నీ మాటలో చెప్పగలవా? అండ్ యూత్ స్టడీస్ తో పాటు ఇలా కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు?
0: ప్రజెంట్ జనరేషన్ లో కూడా రేడియో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగంటే మా డాడీ ఇప్పటికీ కూడా రేడియో ఆన్ చేసి అందులో న్యూస్ అండ్ సాంగ్స్ వింటారు. న్యూస్ వల్ల ఏంటంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి తెలుస్తుంది, అంటే కొంచెం అవగాహన వస్తుంది. రేడియోలో వచ్చే సాంగ్స్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో వచ్చే సాంగ్స్ వింటుంటే పాస్ట్ లైఫ్ ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రెసెంట్ రేడియోలో డ్రామాస్ లాంటి

0: లాంటివి కూడా బ్రాడ్కాస్ట్ అవుతుంది, దానివల్ల ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతుంది.
1: బాగా చెప్పావు సంగీత, నీ ఎక్స్పీరియన్స్ అలాగే నీ థాట్స్ గురించి. మరి ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దామా? నీ ఫేవరెట్ మూవీలోని నీకు నచ్చిన సాంగ్ 2 లైన్స్ మా లిసనర్స్ కోసం పాడగలవా?
0: నా ఫేవరెట్ మూవీ ఓ బేబీ, అందులో నా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే చాంగుబల, అందులో ఒక 2 లైన్స్ పాడతాను. ఇంత కొత్తగుంటుందా జీవితం, ఇంద్రధనసు మెరిసినట్టుగా, తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం, తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా.
1: నైస్ సంగీత, భలే స్వీట్ గా పాడావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓ బేబీ చిత్రం నుంచి మిక్కీ జే మేయర్ సంగీతంలో నుటానా మోహన్ పాడిన పాటను విందాం.

0: సరే సంగీత, ఇప్పుడు కొన్ని ఫనీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా? మరి
1: రెడీ.
0: అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాస్ వన్ హెడ్ వన్ టెయిల్ బట్ నో బాడీ? ఏంటది?
1: వన్ హెడ్ వన్ టెయిల్ నో బాడీ. కాయిన్.
0: ఎస్, కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, వాట్ ఇంక్రీజ్ ద మోర్ యు షేర్ ఇట్?
1: నాలెడ్జ్.
0: అబ్సల్యూట్లీ రైట్ సంగీత. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ నో ఎంప్లాయీస్? ఏంటది?
1: హింట్ ఏమైనా ఇవ్వగలరు?
0: విచ్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ నో ఎంప్లాయీస్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ వాటర్?
1: ప్లెంటీ ఆఫ్ వాటర్. రివర్ బ్యాంక్.
0: ఎస్, కరెక్ట్ ఆన్సర్ సంగీత. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ వచ్చినా ఏ మాత్రం తడబడకుండా చాలా స్మార్ట్ గా ఆన్సర్ చేసావు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కి వెళ్దాం మరి, ఓకేనా?
1: ఓకే.
0: క్యాష్ ఆర్ యూపీఐ?
1: క్యాష్.
0: క్యాష్ ఎందుకు? యూపీఐ ఇప్పుడు అందరు ఉపయోగిస్తున్నారు కదా.
1: అంటే యూపీఐ లో సర్వర్ ఎప్పుడు డౌన్ అయ్యిద్ది అనేది తెలీదు, ఒక్కోసారి బ్యాంక్ ఇష్యూస్ వల్ల పేమెంట్ అవ్వవు.
0: ఓకే సంగీత, ఇప్పుడు మరి డ్రీమ్ జాబ్ ఆర్ డ్రీమ్ సాలరీ?
1: డ్రీమ్ సాలరీ.
0: డ్రీమ్ జాబ్ ఎందుకు కాకూడదు? అందరూ ఇష్టపడిన జాబ్ చేయాలనుకుంటారు కదా మరి.
1: డ్రీమ్ సాలరీ వల్ల ఏంటంటే మనకు కావాల్సినంత సాలరీ వస్తుంది కాబట్టి మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలం.
0: ఓకే సంగీత, మరి మనీ ఆర్ టైమ్?
1: టైమ్.
0: ఎస్, గుడ్ వన్. ఆఫ్లైన్ షాపింగ్ ఆర్ ఆన్లైన్ షాపింగ్?
1: ఆఫ్లైన్ షాపింగ్.
0: ఎందుకు ఆన్లైన్ షాపింగ్ కాకూడదు?
1: ఆన్లైన్ షాపింగ్ లో బార్గెనింగ్ అనేది ఉండదు, ఆఫ్లైన్ షాపింగ్ లో ఉండిద్ది అందుకనే.
0: యా, నైస్. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ జర్నీలో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఒక మైల్ స్టోన్ గురించి మా లిజనర్స్ తో షేర్ చేసుకుంటావా?
1: ఎన్డీఏ గవర్నమెంట్ లో నాకు నచ్చిన అచీవ్మెంట్స్ లో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కన్స్ట్రక్ట్ చేసిన చెనాబ్ రైల్ బ్రిడ్జ్. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇండియా ఇంజనీరింగ్ క్యాపబిలిటీకి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గా ఇది గుర్తింపు పొందింది. చెనాబ్ రైల్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని చెనాబ్ రివర్ పై కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ హైట్ 359 మీటర్స్, అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది. అందుకే ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని మొత్తం లెంత్ 1315 మీటర్స్. ఈ బ్రిడ్జ్ USBRL ప్రాజెక్ట్ లో అత్యంత ముఖ్యమైన భాగం. ఈ ప్రాజెక్ట్ పనులు చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యాయి, అయితే అక్కడి వెదర్ కండిషన్స్, డీప్ వ్యాలీ, ఇంజనీరింగ్ ఛాలెంజెస్ వల్ల కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చాలా ఛాలెంజింగ్ గా మారింది. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది కేవలం హైట్ వల్ల మాత్రమే ఫేమస్ కాదు, సేఫ్టీ స్టాండర్డ్స్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేశారు. గంటకు 260 కిలోమీటర్ స్పీడ్ తో వీచే గాలులను కూడా తట్టుకునేలా కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఎర్త్ క్వేక్స్ వంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా డిజైన్ చేశారు. దీని డిజైన్ లైఫ్ సుమారు 120 ఇయర్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చెనాబ్ రివర్ కి 359 మీటర్స్ ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల ట్రైన్ లో ప్రయాణించే వాళ్లకు అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది, అందుకే ఇది ఇంజనీరింగ్ వండర్ గా కూడా గుర్తింపు పొందింది.
0: వావ్, చెనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నావు. దీని స్పెషాలిటీ ఏంటో, ఇండియాకి ఇది ఎంత ప్రౌడ్ మూమెంటో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఈ ఇన్ఫర్మేషన్ మా లిజనర్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సరే, ఇప్పుడు బద్రీనాథ్ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతంలో శ్రేయా ఘోషల్, రేవంత్ పాడిన పాట మీకోసం.

0: థ్యాంక్ యూ సంగీత, ఈరోజు నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మా లిజినెస్తో షేర్ చేసుకున్నావు. అండ్ నీ ఫ్యూచర్లో అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వన్ డే ఆర్జే బి సంగీత గారితో పరిచయం విన్నారు.

0: డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మూడో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్ లోహిత్ దత్తా గారు పాడిన భక్తి సంగీతం వింటారు.

మీరింతవరకు శ్రీ ఎన్ లోహిత్ దత్తా గారు పాడిన భక్తి సంగీతం విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు. 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్టంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
1: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈజ్ అవర్ గిఫ్ట్.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
2: భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచ

0: ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
1: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్చాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిర్జవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్టంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ
2: అధికారికంగా పనులు నిర్వహించడానికి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా దాన్ని ప్రారంభించుకున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాళ్ళ భవన నిర్మాణం పూర్తి చేశారు. ప్రజల ప్రాణాన్ని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్ లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మన అందరికి తెలిసిందే.
1: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశం జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
3: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ రెండు ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ యాప్ లో మా పేర్లు కనిపించట్లేదు అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి 8 ఎకరాలు ఉంటాయి, 8 ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై gov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్చాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్

0: BOE.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం వింటారు.
2: ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం, ఎవరిని చూసినా పోషకాహార లోపమని. అసలు ఆరోగ్యానికి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, అసలు పోషకాహారం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ మన స్టూడియోస్కి వచ్చున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ గుమ్మా లీలా సుష్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్తే అండి.
2: పోషకాహారం అంటే ఏంటి?
3: శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు ముఖ్యమైనవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా సమతుల్యంగా తీసుకోవడాన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ముడి సరుకులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచబడినవి అయి ఆరోగ్యకరమైన పరిసరాల్లో వండినవి అయితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
2: అసలు 5 రకాల ముఖ్య పోషకాలు అంటే ఏమిటో వివరిస్తారా?
3: వీటిని మన చేతికి ఉన్న 5 వేళ్లగా వివరించుకోవచ్చు. మొదటిది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రెండవది ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, మూడవది ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థాలు. ఈ మూడింటిని కలిపి మాక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకోవచ్చు. నాలుగవది విటమిన్స్, ఐదవది మినరల్స్, ఈ రెండింటిని కలిపి మైక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సరిపడా సమపాళ్లలో ఉంటేనే దానినే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అని చెప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన అన్ని పోషకాలు లభించి రోగ నిరోధక శక్తి పెరిగి తద్వారంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
2: మనం తరచుగా వింటూ ఉంటాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని. ఇప్పుడు అందులో చిన్నపిల్లలు, ముఖ్యంగా యువతలో ఈ కార్బోహైడ్రేట్స్ లోపం అనేది కనిపిస్తోంది. ఎవరిని చూసినా అసలు అవి తింటే బరువు పెరిగిపోతా ఉంటారు, అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు?
3: కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవే మానవ శరీరానికి ప్రధాన పోషకాలు. ఒక బండికి పెట్రోల్ ఎలాంటిదో మానవ శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అంతే అవసరం. కానీ వీటిని గురించి భయపడటం చాలా బాధాకరం. అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ తినొచ్చా, మరి బరువు ఎలా తగ్గుతామని సరైన అవగాహన లేక భయపడుతున్నారు. శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనమే ఈ పిండి పదార్థాలు. మనిషి శరీరంలో జరిగే ఎన్నో ప్రధానమైన పనులకు ఇవి అవసరం. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలు అనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి మలినాలను బయటకి పంపి మలబద్ధకం కూడా లేకుండా చేస్తాయి. వీటిలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. ప్రతి మానవ శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలయ్యి మన శరీర కణాలను అవి నాశనం చేసి రకరకాల అనారోగ్యాలకి మనం గురవటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వలన ఈ అనారోగ్యాలకు దారి తీయకుండా కాపాడే యాంటీ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఎముకలు గట్టిగా బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి శరీరంలోకి ఇంకడానికి కూడా ఇవి కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చెడు కొవ్వులు కరిగేందుకు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి పదార్థాలు ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు అడిగినట్లు బరువు తగ్గడానికి చూసేవాళ్లు కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం అంటే ఫ్యాట్స్ కరిగి వాటిని శరీరానికి కావలసిన శక్తిగా మార్చుకునేందుకు సాధ్యపడదు. కనుక కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి తీసుకోవడం వలన మన రక్తంలోకి గ్లూకోజ్ అనేది త్వరగా విడుదలవుతుంది. రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి పీచుతో కూడినవని చెప్పాలి. ఇవి తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది రక్తంలోకి నిదానంగా విడుదలవుతుంది, కనుక బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, పొట్టుతో కూడిన గోధుమల్లో లభిస్తాయి.
2: అంటే ఇప్పుడు పీచు పదార్థంతో కూడిన పిండి పదార్థాలు

0: కూడా గట్టిగా ఉండటానికి, మనకి జుట్టు రాలిపోతున్నా, గోళ్ళు ఊడిపోతున్నా, తిరిగి కొత్తవి ఉత్పత్తి అవ్వటానికి ఈ మాంసకృత్తులు అన్నవి మన ఆహారంలో లేకపోతే అది జరగదు.
1: పిల్లలు ఎవరిని చూసినా ఇవాళ రోజుల్లో మాకు జుట్టు ఊడిపోతుందండి, జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. అంటే వాళ్లలో ఏంటంటే ఫిజికల్ గా లోపల వాళ్ళ ఇన్ బాడీలో ఉన్నది ఏంటంటే మాంసకృత్తులు లోపించడం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం సమస్య.
0: దీనితో పాటుగా పిల్లలు ముఖ్యంగా ఎదుగుదల వయసులో ఉంటారు కాబట్టి వారి ఎదుగుదలకు ఈ మాంసకృత్తులు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అవసరమైన యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మాంసకృత్తులు ఎంతగానో అవసరమవుతాయి. ప్రోటీన్ లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మానవ శరీరం పనితీరుకి 22 అమైనో యాసిడ్లు అవసరం. వీటిలో కేవలం 13 రకాలు మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతా 9 కూడా ఆహారం నుండి మనకి రావాలి. ఇవి వచ్చి మనకి మాంసాహారంలో ఇంకా కోడిగుడ్డులో లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. కానీ శాకాహారులైతే కంప్లీట్ ప్రోటీన్ కోసం సీరియల్ పల్స్ కాంబినేషన్ లో తీసుకోవాలి. అంటే ఒక పిండి పదార్థం ఒక పప్పుని జత చేసి, ఇది మనం అన్నం పప్పు ఇడ్లీ దోశని సాంబార్తో తీసుకోవచ్చు, చపాతీని పప్పుతో తీసుకోవడం, ఇలా చేయటం వలన శాకాహారులకి కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటే ఈ మాంసకృత్తులు సరిగ్గా సమపాళ్లలో అందటం అన్నది జరుగుతుంది. ఐసీఎంఆర్ అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ప్రతిరోజు మగవారు 60 గ్రాములు, ఆడవాళ్లు 55 గ్రాములు మాంసకృత్తులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఇందువల్ల ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో మనకి మాంసకృతుల లోపం అనేది లేకుండాను వాళ్ళ శరీరానికి కావాల్సిన, అంటే ఏ వయసు వారికి కావాల్సిన వారికి ఆ విధంగా శరీర ఎదుగుదలకు కూడా
0: తోడ్పడుతుంది.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఈ రోజుల్లో సాధారణంగా మనం వింటూనే ఉంటున్నాం ఎవరిని చూసినా ఫ్యాట్ ఫ్యాట్ అని, ఏదైనా తినమంటే అమ్మో అది ఫ్యాట్ నాకొద్దు, దాలో ఫ్యాట్ ఉంది ఇలా వింటున్నాం, అసలు ఈ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదంటారా?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యాట్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మాక్రోన్యూట్రియంట్స్ లోని భాగమే. ఫ్యాట్స్ లేని డైట్ చేయటం వలన ఆరోగ్యం చెడిపోవటం తప్ప వేరేమీ ఉండదు. శరీరంలోని ముఖ్య భాగాలు అంటే మన మెదడు, గుండె, కాలేయం చుట్టూ కూడా కొవ్వు ఇంకా నీరు ఉంటాయి. చర్మానికి కింద భాగంలో ఫ్యాట్స్ ఉండటం వలన మన శరీర యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. జాయింట్స్ మధ్యలో కూడా ఈ ఫ్యాట్ ఉండటం వలన వాటి తేలిక కదలికలకు కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.
1: అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా మంది 40 ఏళ్లు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని, మోచేతుల నొప్పులు వస్తున్నాయని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం లేకపోవటం వల్ల వాళ్లలో ఆ నొప్పులు వస్తున్నాయంట.
0: నెయ్యి ఇటువంటి వాడటానికి, ముఖ్యంగా మనకి నూనె, నువ్వులు, పల్లీల నుంచి కూడా సహజకరంగా ఈ కొవ్వు అనేది మనకి రావటం వలన అది శరీరానికి ఎంతో మంచి చేస్తుందండి. చెడు ఫ్యాట్స్ అనేవేవో కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, డి, కేలు శరీరంలోకి ఇంకడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి అవసరం. ఎందుకంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు కరిగేందుకు కూడా మంచి కొవ్వు పదార్థాలు అనేవి అవసరం. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది, దానిని పెంచడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆ మెటబాలిక్ రేట్ పెరిగితేనే ఫ్యాట్స్ అనేవి త్వరగా కరిగి బరువు తగ్గడానికి కూడా సాధ్యపడుతుంది. శారీరక వ్యాయామాన్ని బట్టి ప్రతిరోజు 20 నుండి 40 గ్రాముల ఫ్యాట్స్ ను తీసుకోవచ్చు. తీసుకోకూడనివి వచ్చి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ ని ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలు, మైదా, రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా ఈ మైదా లాంటివి వాటిల్లో ఉంటాయి. ఇవి చెడు ఫ్యాట్స్ అండి, ఇవి తీసుకోకూడదు. మంచి ఫ్యాట్స్ వచ్చి వెజిటబుల్ నూనెలు, నెయ్యి, గుడ్డు, చేప, పాలు మరియు పెరుగులోని మేగడ, పల్లీలు, నువ్వులు, నట్స్, వీటన్నిటి నుంచి కూడా మన శరీరానికి ఎంతో అవసరమైన మంచి ఫ్యాట్స్ లభించే ఆహార పదార్థాలు.
1: ఈ వివరం తెలియక ఇప్పుడు ఏంటంటే ఎవరిని కదిపినా పిల్లలు ఇది వేసుకోండి అంటే, నెయ్యి అసలు ఈ రోజు
0: పిల్లలకి కూడా పెట్టడానికి భయపడతారు, నెయ్యిని పెట్టడానికి భయపడతారు, కోడిగుడ్డులోని పచ్చసొన పెట్టడానికి కూడా భయపడతారండి. అదే పెద్దలు కేఎఫ్సీకి వాటికి తీసుకెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి చెడు పదార్థాలను పెట్టడానికి మటుకు ఆలోచించు.
1: జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది, దాంతో ఆ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏది వేసుకోమన్నా అమ్మో నెయ్యి వద్దు మాకు ఫ్యాట్ అంటారు. ఏంటంటే అసలు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి, తీసుకుంటేనే దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి?
0: విటమిన్స్ మరియు మినరల్స్ ను

0: మైక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకుంటాం. వీటి వలన శరీరానికి ఎటువంటి క్యాలరీలు అందవు, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతావన్నీ కూడా ఆహారం నుండి రావాలి. ఇవి కావాల్సినంత మోతాదులో మాత్రమే శరీరానికి అందాలి. చాలా మంది ఊరికే బలం కోసమని మల్టీవిటమిన్ బిళ్ళలు మింగడం మనం గమనించవచ్చు, కానీ వీటి మోతాదు శరీరంలో మితిమీరితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విటమిన్ ఏ, డిఈ, కే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ బిళ్ళలు వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి, లేదంటే ఇవి కొవ్వు కణాల్లో పేరుకుపోయి అనేక అనారోగ్య అనర్థాలకు దారితీస్తాయి.
1: కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి?
0: అవునండి, లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి, సిని మటుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. మానవ శరీరంలో 90% మినరల్స్ గా క్లోరిన్ మరియు మెగ్నీషియం అని చెప్పాలి. వీటిలో ముఖ్య పాత్రను పోషించేవంటే కాల్షియం, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా మన ఎముకలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ రక్త కణాల ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. పొటాషియం ఇంకా సోడియం మన రక్తపోటును, అంటే బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. రకరకాల రంగుల్లో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సరిగ్గా లభిస్తాయి.
1: అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
0: విటమిన్ సి దీనిలో ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పాలి. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 40 mg వరకు విటమిన్ సిని తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా పులుపు ఉన్న పళ్లలో లభిస్తుంది. పిల్లలకు ఇవి పెడితే జలుబు చేస్తుంది అన్న అపోహతో చాలా మంది పెట్టరు, కానీ ఈ విటమిన్ సి లభిస్తేనే రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జలుబు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవటం వలన ఊపిరితిత్తులు మరియు గుండెలోని కణాలు కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా ఇది తోడ్పడుతుంది. ఇవి లభించేది మనకి నిమ్మజాతి పళ్ళు, అంటే కమల, నిమ్మకాయ, బత్తాయి, జామకాయ, టమాటా, ఉసిరికాయ, పైనాపిల్, ఆకుకూరలు, నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని చెప్పవచ్చు, కివీ పండు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, బొప్పాయి, మామిడికాయ వంటి ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తితో పాటుగా ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. దీని వలన కొల్లాజిన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడటం వలన మన చర్మం కూడా ఆరోగ్యకరంగా ఇంకా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా
1: శరీరం మీద మెరుపుని,
0: అవును, నిగారింపుగా ఉండేలాగా ఇది చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడే వాళ్లు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటం మనం గమనించవచ్చు. ఇవి వేసుకునేవారు విటమిన్ సి తగు మోతాదులో ఉండేలాగా చూసుకుంటేనే ఈ ఐరన్ అనేది బిళ్ళల రూపంలో తీసుకున్నా, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా కూడా శరీరంలోకి సరిగ్గా ఇంకటం అన్నది జరుగుతుంది. ఇంకా దీనిలో ఫ్రీ రాడికల్స్ ను అంతం చేసే శక్తి కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలను చంపే శక్తి, ఇంకా క్యాన్సర్ ను నివారించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది విటమిన్ సి అండి.
1: అలాగే ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
0: ఎముకలలో ఎక్కువ శాతంగా ఉండే మినరల్ కాల్షియం అని చెప్పాలి. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు, ఇంకా జాయింట్స్, మన నోటిలోని పళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 500 to 600 mg కాల్షియం తీసుకోవచ్చు. ఇవి దొరికే ఆహార పదార్థాలంటే మనకి పాలు మరియు పాల పదార్థాలు, అంటే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి కాని, బీన్స్, రాజ్మా, సోయా బీన్స్, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, ఆవాలు, బాదం పప్పులు, బ్రొకొలి, ఇంకా బెండకాయ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన తర్వాత క్రమంగా మన ఎముకల నుండి కాల్షియం బయటికి పోయి బోలుగా అయిపోతాం మనం గమనించవచ్చు. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే ఒక వ్యాధి తరచుగా మనం వింటూ ఉండటం జరుగుతుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కాల్షియం బిళ్లలను వేసుకోవాలి. కాల్షియం శరీరంలోకి ఇంకడానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది మనకి సూర్యరశ్మి, సన్లైట్ లో లభిస్తుంది. కోడిగుడ్డు ముఖ్యంగా లోపల పచ్చసొనలో ఉంటుంది. పుట్టగొడుగులు ఇంకా చేపలో కూడా ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఇందాక మీరు చెప్పారు మనకి తరచుగా మహిళల్లో రక్తహీనత కనపడుతోంది అని, మరి అసలు ఇది అరికట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
0: హిమోగ్లోబిన్ లో గల రెడ్ బ్లడ్ సెల్స్, అంటే మన ఎరుపు రంగులో ఉండే రక్త కణాల యొక్క ఉత్పత్తి కోసం ఐరన్ ఎంతో అవసరం. కనుక రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లివర్ భాగంలో ఉంటుంది. అలాగే శాకాహారులైతే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ శాతం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, నట్స్, స్ప్రౌట్స్ అంటే మన మొలకలు, మొలకలు ఎత్తిన పెసలు అవ్వచ్చు, శనగలు, అలసందలు, సోయాబీన్స్, రాజ్మా గింజలు, ఏవైనా సరే మొలకలు, ఇంకా బెల్లం, బీన్స్, పిస్తా పప్పులు, ఎండు ద్రాక్ష, ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది, విటమిన్ సి కూడా ఉండేటట్టుగా తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు తీసుకునేటట్టయితే దానిపైన ఒక అర నిమ్మ చెక్క పిండి తీసుకోవడం వలన ఈ ఐరన్ అనేది శరీరంలోకి సరిగ్గా ఇంకడానికి ఉపయోగపడుతుంది.
1: అంటే ఐరన్ తో పాటు
0: విటమిన్ సి కూడా వస్తుంది, ఇది కరెక్ట్ గా ఇంకటం అనేది జరుగుతుంది, సరిగ్గా ఇంకుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అట్లాగే చివరిగా డాక్టర్ గారు, అసలు పోషకాహారంతో పాటు ఆరోగ్యకరంగా, అంటే ఆరోగ్యకరంగా జీవించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా?
0: పోషకాహారంతో పాటుగా పాటించాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, శరీరానికి సరిపడా నీళ్లు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మానవ శరీరంలో దాదాపుగా 70% నీటితోనే నిండి ఉంటుంది. క్యాలరీలు కరిగించేందుకు, అంటే బరువు తగ్గేయాలి అని అనుకునేవాళ్లు, ఇంకా మలినాలను బయటకి పంపేందుకు కూడా ఈ నీళ్లు అన్నది ఎంతగానో అవసరం. ఇంకా సమయ పాలన, ఎంత హడావుడిలో ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీని వలన కూడా చాలా వరకు అధిక బరువు సమస్యను కూడా మనం అరికట్టడం అనేది జరగచ్చు.
1: అంటే టైం ప్రకారం
0: తినాలి,
1: అది ముఖ్యంగా.
0: ఇంకా ప్రతి 2-3 గంటలకి కూడా ఏదో ఒకటి తీసుకోవడం వలన మనం అతిగా తినటం అన్నది తగ్గించడం కూడా జరుగుతుందండి. దీని వలన ఎక్కువ క్యాలరీ కొంచెం కొంచెం
1: తీసుకుంటే కనుక ఆహారం వాళ్ళకి
0: ఎక్కువగా క్యాలరీలన్నీ
1: రాకుండా
0: ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ చేరుకోకుండా ఉంటుంది, అది ఎక్కువ ఫ్యాట్స్ రూపంలో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత మటుకు తీసుకోకుండా ఇంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు 30-40 నిమిషాల వరకు, కనీసం వారానికి 5 రోజులైనా సరే శారీరక వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 6-7 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర, ఇంకా ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన ప్రాణాయామ లాంటివి కూడా రోజు చేయటం అన్నది అలవాటు చేసుకోవడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి అనేది కూడా అధిక బరువుకి ఒక ప్రధానమైన కారణం అండి.
1: అందుకే ఇప్పుడు పిల్లలందరూ, చదువుకునే పిల్లలందరూ,
0: చిన్న పిల్లలకి కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా ఈ మధ్య ముఖ్యంగా మన దేశంలో కూడా, ఒకప్పుడు యుఎస్ అన్నది ఫస్ట్ పొజిషన్ లో ఉండేదండి చైల్డ్హుడ్ ఒబేసిటీలో, ఇప్పుడు మన దేశం కూడా వెనక వచ్చేసింది. కనుక ఎటువంటి ఆహారపరమైన సందేహాలున్నా ముఖ్యంగా గూగుల్ చేసి చూడటం, లేకపోతే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వింటాం అన్నది చేయకుండా సర్టిఫైడ్ ఆహార నిపుణులను మాత్రమే సంప్రదించి ఆ డైట్ ప్లాన్ అన్నది సరిగ్గా తీసుకోగలిగితే చాలా వరకు ఆహార పదార్థాలు అన్నవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైనా కూడా పర్సనలైజ్డ్ గా ఉండాలండి. అంటే ప్రతి శరీరం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది, అవి అట్లా ఒక పేపర్ మనకి ఇచ్చేయడం వల్ల పాటించడం అనేది జరగదు.
1: శరీర తత్వాన్ని
0: తగ్గట్టుగా
1: తీసుకోవాలి
0: డైట్ ప్లాన్ అనేది చేయాలి.
1: అది కూడా ఏంటంటే నిపుణులని సంప్రదించి వారు చెప్పిన విధంగా కనుక తీసుకుంటే మరి ఒబేసిటీ గాని, పోషకాహార లోపం గాని, రక్తహీనత గాని ఇవేవీ లేకుండా 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటారు. నమస్తే.
0: నమస్తే.
2: పోషకాహార ప్రాముఖ్యత గురించి మీరు ఇంతవరకు డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విశేషాలు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష, బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం, అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక

అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే, కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయను కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున 2 బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజూ మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ లైమ్ స్టోన్ డొలమైట్ ఐరన్ మ్యాంగనీస్

పనులు క్రో మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవారు 31-8-2026 లోపుగా, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదివేవారు 31-10-2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వీరిని సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. ఇప్పుడు టీన్ టైం, హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పీఎం కిసాన్ 23వ విడుదల కార్యక్రమం యొక్క ఆఫ్ టు వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది.

బంగాల్ కి మహాన్ ఆత్మానే జో పరికల్పనా కీ థీ ఆజ్ ఏక తరహ సే పహలీ బార్ హమ్ పశ్చిమ బంగ దివస్ పర్ ఉన్ సపనో కో సచ్చాయి మే బదల్తే దేఖ్ రహే హై. యే ఐతిహాసిక్ తారీఖ్ పశ్చిమ బంగాల్ కే వికాస్ కీ ప్రేరణా బనే, హమ్ ఏక్ నయా ఆర్ గౌరవశాలీ ఇతిహాస్ రచే. ఆజ్ బీజేపీ ఎన్డీఏ సర్కార్ మే ఇస్కే లియే వికాస్ కే మహా అభియాన్ కీ శురువాత్ హో రహీ హై. సాథియో, బంగాల్ మే దశకో తక్ పహలే లేత్ ఆర్ ఫిర్ టీఎంసీ నే జో గడ్డే బనాయే ఉనే భర్నే కే లియే డబల్ ఇంజిన్ సర్కార్ నే సూపర్ ఫాస్ట్ స్పీడ్ సే కామ్ కర్నా శురూ కర్ దియా హై. బిజ్లీ కీ రఫ్తార్ సే ఫైసలే హో రహే హై. రుకీ హుయీ యోజనాఓ పర్ కామ్ ఆగే బఢ్నే లగా హై. ఇసీ కడీ మే ఆజ్ యహాన్ సైకడో కరోడ్ రుపియే కీ వికాస్ పరియోజనాఓ కా ఉద్ఘాటన్ ఆర్ శిలాన్యాస్ హువా హై. రేల్, రోడ్, కృషి, మచ్లీ పాలన్ ఇసే జుడియే పరియోజనాయే బంగాల్ కే వికాస్ కో నయీ గతి దేగి. ఇన్ పరియోజనాఓ సే యహాన్ కీ గ్రామీణ అర్థవ్యవస్థా కో మజబూతి మిలేగి. మే బంగాల్ కే లోగో కో ఇన్ వికాస్ పరియోజనాఓ కీ బధాయీ దేతా హూన్. ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కీ 23వీ కిస్త భీ జారీ కీ గయీ హై. దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే లగ్భగ్ 19,000 కరోడ్ రూపే సీదే భేజే గయే హై. మే దేశ్ కే సభీ లాభార్థీ మేరే కిసాన్ పరివారో కో బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూన్. సాథియో, గులామీ కే దౌర్ మే హమారే బంగాల్ నే క్యా కుచ్ నహీ సహా, కితనే బలిదాన్ దియే, కితనే త్యాగ్ కియే. 1946 మే కోల్కతా మే హుయీ హింసా, నోయాఖలీ కే దంగే, కితనే నిర్దోష్ బంగాలీ మానుష్ బంగాల్ కే లోగ్ ఉస్కీ భేంట్ చడ్ గయే. భాయ్యో బహనో, బంగాల్ నే రక్తపాత్ సహా, బంగాల్ నే అప్నో కో ఖోయా, అప్నీ మాతృభూమి కే టుకడే హోతే దేఖే, లేకిన్ బంగాల్ నే అప్నీ అస్మితా ఆర్ పహచాన్ కో నష్ట నహీ హోనే దియా. ఇసీ కా పరిణామ్ థా జబ్ పూరే బంగాల్ కో భారత్ సే అలగ్ కర్నే కీ సాజిష్ హో రహీ థీ, తబ్ అలగ్ పశ్చిమ బంగాల్ బనాకర్ ఉన్ మన్సూబో కో కామయాబ్ నహీ హోనే దియా గయా. హజారో వర్ష పురాణీ సభ్యతా ఆర్ సంస్కృతి, యహాన్ కీ మూల ఆస్థా ఆర్ పరంపరా, తబ్ అనేక సంఘర్షో కే బాద్ బచ్ గయే. ఆర్ ఆజ్ భీ వో మూల్య ఇస్ ధర్తీ కే సంస్కార్ ఆజ్ పశ్చిమ బంగాల్ కే రూప్ మే న కేవల్ సురక్షిత్ హై బల్కి జీవంత భీ హై. ఇసలియే పశ్చిమ బంగ దివస్ కే రూప్

0: ఆకాశవాణి 8 90 ఇయర్స్ వన్ డే ఆర్జేగా మనతో తులసి ఉన్నారు. హాయ్ తులసి.
1: హాయ్ అక్కా,
0: ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాను. ఇదే ఫస్ట్ టైం కదా ఆకాశవాణిలో, మరి లోపలికి రాగానే నీకు ఈ మైక్లు, ఈ సెటప్, ఇదంతా చూడగానే భయం భయంగా ఉందా లేకపోతే ఎగ్జైటెడ్గా ఉందా?
1: అంటే నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా రావటం, కొంచెం భయంగా ఉన్నా కానీ థ్రిల్లింగ్గా అండ్ హ్యాపీగా ఉంది.
0: చక్కగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వన్ డే ఆర్జే అయిపోయావు కదా, హ్యాపీనా మరి?
1: చాలా హ్యాపీగా ఉంది అక్క. నాకంటే ఎక్కువగా మా పేరెంట్స్, అలానే మా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
0: అసలు ఈ కాంపిటీషన్లో నిన్ను ప్రోత్సహించింది ఎవరు?
1: మా నవీన మేడం అని చెప్పేసి ఉన్నారక్క. నేను ఆ రోజు హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అయినా కానీ మేడం రారా పార్టిసిపేట్ చేయని చెప్పి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. అలానే మా పేరెంట్స్ కూడా వెళ్ళు చెయ్యమ్మా అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మా మేడం, మా పేరెంట్స్ ఇద్దరు
0: నిన్ను ప్రోత్సహించారు.
1: అవునక్క,
0: ఇద్దరు సపోర్ట్ ఉంది అయితే
1: చాలా.
0: ఎంత టైం తీసుకున్నావు ప్రిపేర్ అవ్వడానికి?
1: నేను ప్రిపరేషన్కి ఏం టైం తీసుకోలేదు. బేసిక్గా నాకు రేడియో అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది, దాన్ని బట్టి నేను ఆలోచించి మన రేడియో అంటే జనరల్గా మన తాతలు వాళ్ళు యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా యూస్ చేసేవాళ్ళు ఏంటి అనేది నేను నార్మల్గా చూసుకున్నాను. దాన్ని బట్టి నేను ఆలోచించి నాకున్న నాలెడ్జ్ని కొంచెం కలిపి నేను చెప్పాను అంతేనక్క.
0: నువ్వు దాని గురించి చెప్పాలన్నప్పుడు, ఆకాశవాణి గురించి చెప్పాలి అన్నప్పుడు నీకు ఆ మ్యాటర్, అది సోర్స్ ఏంటి అంటే నెట్లో సెర్చ్ చేసావా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ని అడిగావా?
1: నేను ఎవరిని అడగలేదు, ఎందుకంటే రేడియో అంటే జనరల్గా మనకి రేడియో అంటేనే అర్థమైపోతుంది కదా, ఎందుకు ఎక్కడ ఉన్నా కానీ మనకి రేడియోలో వినిపిస్తుంది ఏదైనా తెలియాలంటే. ఇప్పుడంటే ఈవినింగ్ టైం అయితే మనం ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం, వాళ్ళేంటి అప్పుడు అందరూ ఒక దగ్గరికి వెళ్ళి ఆ రేడియోలో అందరూ ఏదన్నా వినాలన్నా చేయాలన్నా వాళ్ళు విని ఊహించుకునేవాళ్ళు. అలా ఊహించుకోవటం వల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది కదా. అలా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ ఏంటనేది నేను చూసుకొని బేస్ చేసుకొని చెప్పానక్క.
0: రీసెర్చ్ చేయకుండానే చాలా బాగా చెప్పావు. ప్రెజెంట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తులసి?
1: నేను ప్రెజెంట్ బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానక్క.
0: ఎందుకు ఆ గ్రూప్ తీసుకున్నావు, ఇంట్రెస్టా?
1: అంటే యాక్చువల్గా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను.
0: ఓ, గ్రూప్స్.
1: అయితే నేను, నాకు కావాల్సింది డిగ్రీ గ్రాడ్యుయేషన్. డాడీ ఏమో బీకామ్ కంప్యూటర్స్ తీసుకోమ్మని అడిగారు. ఇంకా అందుకని నాకు కావాల్సింది గ్రాడ్యుయేషన్ మాత్రమే కాబట్టి ఇంకా డాడీ కోసమనే బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నా, స్పెసిఫిక్గా ఏం లేదు.
0: కాంపిటీషన్లో నువ్వు సెకండ్ వచ్చావు కదా, నీ సక్సెస్ని ఎవరికన్నా డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తావు?
1: మా నవీన మేడంకి. అలా

0: అని మా పేరెంట్స్కి.
1: వాళ్ళిద్దరికైనా వాళ్ళే నిన్ను సపోర్ట్ చేశారు బాగా?
0: మేడం బాగా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నేను ఇలా వెళ్తానమ్మా అంటే వాళ్ళు కూడా వెళ్ళమ్మా అని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు.
1: ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఏ సాంగ్ ప్లే చేద్దాం నువ్వే చెప్పు, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పు.
0: నా ఫేవరెట్ సాంగ్ అంటే అక్క లౌక్యం మూవీ నుంచి నిన్ను చూడగానే సాంగ్ ఉంది కదా, నాకు అది చాలా ఇష్టం.
1: సరే అదే విందామా మరి.
0: ఓకే.

0: సాంగ్ విన్నాం కదా తులసి, ఇప్పుడు నేను నిన్ను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి.
1: ఫన్నీ క్వశ్చన్సా? నన్నేం అడుగుతారు?
0: నీకు తెలిసినవే అడుగుతాను.
1: సరే అయితే చూద్దాం.
0: ఒక్కరోజు నువ్వు గనక మీ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే నువ్వు ఏ రూల్ని తీసేస్తావు?
1: కాలేజ్ అసలు ఉంచను.
0: కాలేజ్ని తీసేస్తావా? తర్వాత సెకండ్ క్వశ్చన్, నీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ ఉంటారు కదా మీ క్లాస్లో, వాళ్ళ మీ బ్యాచ్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్కి ఒక సినిమా టైటిల్ ఏదన్నా ఇవ్వాలంటే ఏ నేమ్ ఇస్తావు?
1: మాకు టైటిల్తో పని ఉండదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది.
0: ఎందుకు ఎందుకు
1: అంతే, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది అనమాట.
0: ఒక్క అంటే ఒక వింటేజ్ టైటిల్ ఏదన్నా ఇవ్వాలంటే ఏది ఇస్తావు?
1: ఓ మై ఫ్రెండ్ మూవీ ఉంది కదా, అలా ఇస్తాను.
0: ఓకే, ఎందుకు? ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారా లేకపోతే కలిసిపోతూ ఉంటారా?
1: మేము ఎందుకు కొట్టుకుంటామో మాకు తెలియదు, ఎందుకు తిట్టుకుంటామో కూడా తెలియదు అక్క.
0: ఎందుకు కలిసిపోతారో కూడా తెలియదు. క్లాస్లో ఎప్పుడైనా నిద్రపోతూ దొరికేసావా?
1: లాస్ట్ బెంచ్ మొత్తం మంది
0: అయితే పడుకుంటారా అందరూ
1: బాగా?
0: మరి క్లాస్
1: వింటా. ఆ సబ్జెక్ట్ బాగా వచ్చిన సబ్జెక్ట్ అయితే ఇంకా లాస్ట్ బెంచ్ మంది.
0: ఓకే, సబ్జెక్ట్ని బట్టి మీ బెంచెస్ మారుతాయి. ఇది ఈ ఎగ్జామ్, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ కన్నా సీరియస్గా చదవాలి అని ఎప్పుడన్నా అనుకున్నావా?
1: ప్రతి ఎగ్జామ్కి అలానే అనుకుంటాం.
0: ప్రతిసారి
1: ఖచ్చితంగా.
0: అసైన్మెంట్ చేయడం ఇష్టమా, వైవాకి వైవా ఇవ్వడం ఇష్టమా?

0: అసైన్మెంట్ ఇష్టం అక్క.
1: ఎందుకు, ఏం రాస్తారో ఎవరు చూడరేనా?
0: అసైన్మెంట్ అయితే కొంచెం మనం ఏదన్నా రాయొచ్చు మంచిగా. వైవా అయితే అప్పటికప్పుడు చెప్పాలి కదా.
1: ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదా.
0: అది వైవా అక్క.
1: అసైన్మెంటే ఇష్టం అంటావు అయితే.
0: అంతే.
1: ఫోన్ లేకుండా ఉంటావా, వైఫై లేకుండా ఉంటావా? ఒక్కరోజు
0: వైఫై లేకుండా ఉంటా.
1: ఫోన్ ఉంటే చాలు, వైఫై లేకపోయినా పర్లేదు.
0: పర్లేదు.
1: ఓకే. అబ్బా బోరింగ్ సబ్జెక్ట్ రా బాబు అని ఏ సబ్జెక్ట్ చెప్తావు?
0: సబ్జెక్ట్ అంటే ఏం లేదక్క, అన్నీ ఇష్టమే. బోరింగ్ అని ఏముండదు.
1: అన్నీ ఇష్టమేనా? మరి నిద్ర ఎందుకు వస్తుంది?
0: ఆ సబ్జెక్ట్ బాగొచ్చు కాబట్టి.
1: ఓకే. ఇంకేమైనా ఫేవరెట్ సాంగ్ చెప్పు, వేద్దాం అది కూడా.
0: అక్క నేను ఒక సాంగ్ మా డాడీకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
1: ఓకే, ఏ సాంగ్?
0: డాడీ మూవీ నుంచి
1: గుమ్మాడి
0: గుమ్మాడి, ఆ సాంగ్ మా డాడీకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
1: సరే అయితే విందామా.
0: ఓకే.

0: అటెండెన్స్ కోసం నువ్వు చేసిన ఒక పెద్ద సాక్రిఫైస్ ఏంటి?
1: కాలేజ్కి వెళ్ళటం.
0: కాలేజ్కి వెళ్ళడం సాక్రిఫైసా? హాస్టల్ లైఫా డే స్కాలరా, నీకు ఏది ఇష్టం?
1: డే స్కాలర్ అక్క.
0: ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ డే స్కాలరా?
1: హాస్టలర్.
0: అందుకే డే స్కాలర్ ఇష్టం. ఓకే. కాలేజీలో నీకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
1: బెస్ట్ గిఫ్టా? కాలేజే.
0: కాలేజ్ మరి కాలేజీని తీసేస్తా అన్నా ఇందాక.
1: అది క్వశ్చన్ వేరే, ఇది క్వశ్చన్ వేరు కదా.
0: ఓకే. ఒక్క సబ్జెక్ట్ని నువ్వు డిలీట్ చేయాలి అంటే, డిలీట్ చేసే ఛాన్స్ వస్తే ఏ సబ్జెక్ట్ని తీసేస్తావు?
1: సబ్జెక్ట్ అనేదాన్నే తీసేస్తా.
0: అన్ని సబ్జెక్ట్స్ని?
1: అంతే,
0: మొత్తం
1: మొత్తం
0: పర్మనెంట్ డిలీట్.
1: పర్మనెంట్.
0: అమ్మకి తెలియకుండా నువ్వు కాలేజ్లో ఏదైనా సీక్రెట్గా చేసావా?
1: లేదు అని అమ్మకి చెప్పేసేసా.
0: ఓకే. బిర్యానీ ఇష్టమా పులిహోర ఇష్టమా?
1: బిర్యానీ.
0: బిర్యానీ. ఎందుకు బిర్యానీ?
1: బిర్యానీ కదా.
0: బిర్యానీ కాబట్టి బిర్యానీ ఇష్టం. ఫస్ట్ బెంచ్ ఫ్రెండ్సా లాస్ట్ బెంచ్ ఫ్రెండ్సా?
1: అందరూ ఫ్రెండ్స్.
0: మరి లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చుంటానన్నా? ఎవరితో కూర్చుంటావు?
1: నిద్ర వస్తే పడుకుంటా వెళ్ళి.
0: ఓకే. ఎవరైనా పర్లేదు పక్కన?
1: అంతే.
0: నిద్ర వచ్చిన వాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళి పడుకుంటారు.
1: అందరూ మన వాళ్ళే.
0: నీ బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా వార్నింగ్ ఇవ్వాలంటే ఏమిస్తావు?
1: ఊరికే రీల్స్ పంపొద్దని.
0: నువ్వు చూసినా చూడకపోయినా పంపిస్తూనే ఉంటారా?
1: అవును.
0: ఓకే. అలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు. గ్రూప్ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేస్తావా, ఓన్లీ పేరు మాత్రమే ఉంటుందా?
1: హార్డ్ వర్క్ చేస్తా.
0: హార్డ్ వర్క్ చేస్తావా? ఓకే తులసి, ఫన్నీ క్వశ్చన్స్ బాగా సమాధానం చెప్పావు. సరే ఇప్పుడు కొంచెం సీరియస్గా, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ యూపీఎస్సీ అన్నావు కదా, దానికోసం బాగా ప్రిపేర్ అవుతున్నావు, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసావు, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పావు. అలాగే మీ కాలేజ్ మేట్స్కి కానీ లేదా యూత్కి కానీ ఏమన్నా సలహా ఇస్తావా నీ తరపు నుంచి, అంటే నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు తెలుసుకున్నది ఏదైనా?
1: ఏదైనా నా వైపు నుంచి సజెషన్ అంటే, ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. టైంని వేస్ట్ చేయకోకుండా ఎవరైనా సరే ముందే ప్లానింగ్తో స్టెప్ తీసుకోవాలని చెప్తాను.
0: రీల్స్ పంపించద్దు ఊరికే, నాకు నేను చదువుకుంటున్నాను
1: అంతే
0: అని చెప్తావా?
1: మా ఫ్రెండ్కి ఇది.
0: ఓకే తులసి, ఆకాశవాణి స్టూడియోకి వచ్చి చాలా చక్కగా మాట్లాడావు. ఇప్పుడు టెన్షన్ పోయిందా?
1: ఇప్పుడు టెన్షన్ మొత్తం పోయింది. ఫ్రీగా
0: ఇప్పుడు మైక్ వదిలేస్తే నువ్వే మాట్లాడేస్తావు కదా.
1: అవును.
0: హ్యాపీనా?
1: చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. మా నవీన మేడంకి అలానే మా పేరెంట్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళ వల్లే నేను ఏదైనా చేయగలుగుతాను. చాలా థ్యాంక్స్ చెప్తాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్

0: వాడి కేంద్రాన్ని అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికెక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోని ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సీఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ప్రజల దీని మీద ఒక అవగాహన రావాలి. దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనే ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం

0: మీరే చూశారు అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
1: రాష్ట్రంలో గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ రోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలను తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం అరగంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: AM Akashavani. Samprati Vartah Shruyantam Pravachakaha Punita Tripathi. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతినా ద్రౌపది ముర్ము ఇత్యనయా సహ ఒడిశా రాజ్యే 6,47,000 కోటి రూప్యకాణాం పరియోజనానాం ఉద్ఘాటనం అకరోత్. సర్వకారః సార్వజనిక హితాయ 16 నిశ్చిత మాత్రా ఔషధ సంయోజనానాం నిర్మాణం విక్రయణం వితరణం చ నిషేధితవాన్. శ్వః నిర్ధారితాయాః నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయాః ప్రాక్ NTA ఇత్యనేన రాష్ట్రవ్యాపీ మాక్ డ్రిల్ ఇత్యాభ్యాసః ఆయోజ్యతే. ఋతువిజ్ఞాన విభాగేన శ్వః పర్యంతం ఉపహిమాలయీయ పశ్చిమ బంగస్య సిక్కిమస్య చ పృథక్ పృథక్ స్థానేషు అత్యధిక వృష్ట్యై రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతన.

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన గురించి శ్రీమతి గుండి పద్మజ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర.

0: స్వర్లు.
1: గుంటి పద్మజ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: పద్మజ గారు, మీరు యోగా టీచర్గా చాలామందికి యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జూన్ 21న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా పట్ల అందరిలోనూ ఒక అవగాహన వచ్చింది అనేటువంటిది కూడా తెలుస్తోంది. మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించింది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ప్రధానంగా ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటిది కూడా అందరూ అనుభవపూర్వకంగా కూడా చెబుతున్నారండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు యోగా అనగానే ఎక్కువగా తెలిసినంతలో నగరవాసులకు, అలాగే చిన్న చిన్న పట్టణాల్లో ఉండేటువంటి వాళ్లకు, వీళ్లకు మాత్రమే ఎక్కువ అవగాహన ఉందేమో, వీళ్లే యోగా ఆసనాలు వేయడం కానీ, అలాగే ప్రాణాయామం ధ్యానం చేయడం కానీ జరుగుతుందేమో అనే ఒక అభిప్రాయం ఉంది. అయితే మరి గ్రామీణ వాసులకు ఎంతవరకు దీని పట్ల అవగాహన ఉందో మనకంత సరి అయినటువంటి గణాంకాలు ఉన్నట్టుగా అనిపించట్లేదు. మరీ ప్రధానంగా గ్రామీణ మహిళలకు ఈ యోగా పట్ల అవగాహన అసలు ఎంతవరకు ఉంది, ఒకవేళ ఉందా లేదా అనేటువంటి దానికంటే కూడా వాళ్ళకు అవగాహన ఎలా కల్పించాలి. గ్రామీణ మహిళలంటే వాళ్ళు ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తుంటారు. రకరకాల పనుల్లో వృత్తి పనులు అవనివ్వండి, అలాగే వ్యవసాయ పనులు అవనివ్వండి, మరి సరే ఇంటి పనులు అనేటువంటివి ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతం వారైనా కూడా అది తప్పనిసరి జీవితంలో భాగంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పనులన్నీ చేస్తున్నారు కదా, ఇంకా యోగా మేము చేయకపోతే మాకు ఏం నష్టం ఏముందిలే అనేటువంటి అభిప్రాయాలు ఉండుండొచ్చేమో. ఈ వివరాలన్నీ ప్రతి గ్రామీణ మహిళకు కూడా అవగాహన కలిగేలా ముందు చెప్పండి, అసలు గ్రామీణ మహిళలకు యోగా పట్ల అవగాహన ఎలా కల్పించాలో చెప్పండి.
2: వాస్తవంగా చెప్పాలంటేనండి, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఆడవాళ్ళకి యోగా వేరు పని వేరు అనేది లేదండి. మనకి దేహమేర దేవాలయం అంటారు, అలానే తల్లి తొలి గురువు, మన వంటిల్లే వైద్యాలయము, అలానే మన ఇల్లే యోగాలయము. ఇది మొదటి పాయింట్ అండి. గ్రామీణ మహిళలకు యోగా అవసరం ఉన్నది అనంటే, నిజంగా చెప్పాలి అనంటేనండి, వారికి అవగాహన లేకుండానే యోగా నిరంతరం వాళ్ళ జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా వాళ్ళు చేస్తున్నవన్నీ యోగా పనులే. మనం ఆ పనులు పట్టణవాసులకి లేదు కాబట్టి యోగాని ప్రత్యేకించి ఒక దానిగా నేర్చుకొని ఆరోగ్యం కోసం మనం తప్పిస్తూ దాన్ని ఒక భాగం చేసుకుంటున్నాం, తిరిగి చేసుకుంటున్నాం. వాళ్ళకి జీవితంలో ఒక భాగం యోగా, అందుకోసం వాళ్ళకి. అయితే వాళ్ళకి కలిగించవలసిన అవగాహన ఏమిటంటేనండి, వాళ్ళు చేస్తున్నది అనంతమైన విలువ కట్టలేని ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలు, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయ్యాయని విలువని వాళ్ళకి మనం తెలియచేయలేకపోతున్నాం. దాన్ని పని పాటలుగా మాత్రమే చూసి దాన్ని కొంచెం తక్కువ చేస్తున్నాం అంతే, తప్పించి ఆ యోగా భాగ్యం వాళ్ళకున్నంతగా మనకి లభించలేదు కూడా పట్టణవాసులకి.
1: కాకపోతే ఏంటంటేనండి, ఇప్పుడు యోగా అనగానే ఆసనాలు అనేటువంటిది ప్రధాన అంశంగా చెప్పుకుంటాం, దాంతోపాటు ధ్యానము, ప్రాణాయామం అని ఇలా చెబుతుంటారు కదా, ఇది కూడా యోగాలో ఒక ప్రధాన భాగంగా చెబుతాం మనం. దీని పట్ల వాళ్లకు ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ప్రతిరోజు చేసే దైనందిన కార్యక్రమ పనులన్నీ కూడా యోగాలో భాగం అని చెప్పారు. ఇవి ఒక రకంగా నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే ఆసనాల వరకు సరితూగుతుందేమో, మరి ఈ ఏదైతే ప్రాణాయామ ధ్యానం అనేటువంటిది ఎలా.
2: ముఖ్యంగా ఏంటంటేనండి, యోగాని మనం ఒక ఆసనాల రూపంలో, బాడీ స్ట్రెచ్చింగ్ బెండింగ్ రూపంలో చూస్తున్నాం, కానీ అది మాత్రమే కాదండి. యోగాలో అది ఒక భాగం, అష్టాంగ అంటారు. యోగా అష్టాంగాలు కలిపితే ఒక యోగా అవుతుంది. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవి అంటే ఇవన్నీ ఎందుకు అంటేనండి, అన్నీ కలిపి మేళవించినప్పుడే మన ఈ శరీరము ఒక ఆనందభరితంగా మారుతుంది. దానిలో ఒక భాగం ఇప్పుడు ప్రాణాయామ అంటున్నాము. ప్రాణాయామ దేనికంటాము అనంటే, మనస్సులో ఉన్న ఉద్రేకాలని పంచేంద్రియాల ద్వారా

0: పొందే టెంప్టేషన్స్ లాంటివి అన్నిటినీ నియంత్రించుకోవటానికి మనకి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. చూడండి, కోపం వచ్చినప్పుడు శ్వాస దీర్ఘంగా వెళ్ళిపోద్ది గబగబ అదే మంచి శుభవార్త ఏదైనా విన్నాం అనుకో, అమ్మాయిని దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం. చూడండి, మన ఆవేశాలకి మన శ్వాసకి సంబంధ బాంధవ్యాలు, ఆ నియంత్రణ కోసం మనకి ప్రాణాయామ. అలానే ధ్యానం కూడా మనసు స్థిమితంగా, చూడండి నిద్రలేని రాత్రులు ఎంతమంది గడుపుతుంటారో మనకి, ఆ ధ్యానం మనకి ఆ ప్రశాంతతనివ్వటానికి. గ్రామీణ మహిళల దగ్గరకు వచ్చేటప్పటికేనండి వాళ్ళు చేస్తున్న ప్రతి పని కుటుంబంలోని ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఒక ప్రేమ బంధాన్ని ఇస్తూ వాళ్ళల్లో చీకు చింత అనే దాన్ని పెద్దగా వాళ్ళకి కలిగించని వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవస్థలో. ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, ఇంటి పని చేసే మహిళలు చూడండి, ఆ పనిలో వారు ఆనందాన్ని ఎదుగుతారు, సంతోషాన్ని చూస్తారు. ఆరోగ్యం అనేది అందులో ఉన్నది, బట్ అందులో వాళ్ళు మిళితమై చూస్తున్నది తెలియకుండానే మనలో ఉంటున్న మన కుటుంబ వ్యవస్థలో ఆ ప్రేమ బంధము, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ఇవి అన్నీ మిళితమై ఉన్నదే యోగా. మనం ఏదైతే ఇప్పుడు అష్టాంగాలు చెప్పుకొని ఒక మనిషి సాంత్వన చెందడానికి ఏదైతే కావాలో ఒక కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీ అన్నిటినీ అందిస్తూ తను కూడా అనుభూతి చెందుతూ ఉన్నది. అందుకోసమని దాని విలువ వాళ్ళకి తెలియచేయటంలోనే ప్రధానంగా మన పాత్ర పోషించవలసి ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రత్యేకించి యోగాని, ప్రాణాయామం అని వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. కానీ అక్కడి నుంచి చదువుకుంటూ బయట పట్టణాలకి వచ్చిన యుక్త వయస్సు పిల్లలకి, వాళ్ళకి మాత్రం మనం అవగాహన కలిగించవలసి ఉంటుంది. వాళ్ళకి
1: అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునేటువంటి, అంటే కళాశాల విద్యాభ్యాసం అనేటువంటిది పక్కన చిన్న చిన్న టౌన్కైనా వెళ్ళక తప్పదు, కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. వాళ్లకు మరి ఈ యోగా పట్ల అవగాహన అనేటువంటిది వాళ్ళకి ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి వాళ్ళు?
0: ఇప్పుడు గ్రామీణాల్లో కూడా స్కూళ్ళల్లో, ముఖ్యంగా మన ప్రభుత్వం ముందుకి రావటంతో, భారతదేశము ఈ యోగా సెలబ్రేషన్ చేయటంతో అందరికీ కూడా పరిచయం చేస్తుంది. ఇది 2-3 సంవత్సరాల్లో విద్యలో ఒక భాగం అవ్వబోతున్నది. అందుకోసం వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ జనరేషన్కి మాత్రం మన యోగా విలువ మనం చెప్పవలసిందే. కానీ ఇప్పుడు ఉన్న మహిళలకి మాత్రం యోగా వాళ్ళలోనే ఉన్నది అనే విషయాన్ని మాత్రం మనం వాళ్ళకి తెలియచేయవలసి ఉంటుంది.
1: ముఖ్యంగా పద్మజ గారు, మీరు ఎంతో మంది మహిళలకు యోగా తరగతులు నిర్వహించి ఉంటారు, చాలా మంది మహిళలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు చెప్పుకుంటారు. ఇప్పుడు గ్రామీణ మహిళలకు అక్కడికి వెళ్ళి తరగతులు నిర్వహించడం కానివ్వండి, యోగా చేయడం కానీ పెద్దగా ఉన్నట్టుగా తెలియట్లేదండి. అయితే ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి సోదరిమణులు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నారండి. ఎంత శారీరక శ్రమ చేసినా కూడా వాళ్లకుండేటువంటి ఆరోగ్యపరమైన అసౌకర్యం వల్ల, అది రకరకాలుగా అంటే డాక్టర్లు చెబుతుంటారు వాళ్ళలో PCODs సమస్యని, ఇలాంటి నెలసరుల సమస్యని అయ్యో కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆ మహిళలకు సంబంధించి ఉన్నప్పుడు సంతాన సాఫల్యానికి కొంచెం అవరోధం అంటుంటారు. ఈ యోగా వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, గ్రామీణ మహిళలు అవసరమైతే నాటు వైద్యాలు కూడా చేయించుకుంటూ ఉంటుంటారండి. ఆ పసరు తాగడం అని, ఈ ఆకు మూలికలని, ఇలాంటి అంటే ఇప్పుడు చాలా అవగాహనతో చేయట్లేదు. అంతా కూడా సాధ్యమైనంత వరకు ఆసుపత్రులకు వెళుతున్నారు, కానీ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ సంతాన సాఫల్యానికి యోగా చాలా ఉపయోగం అనేటువంటిది గ్రామీణ మహిళలకి ఎలా తెలియజెప్పాలి, ఎలా అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అసలు? వాళ్ళు ఆల్రెడీ బోల్డంత పని చేస్తుంటారు కదా, శారీరక శ్రమ బాగా కాయ కష్టం చేసుకుంటూ ఉంటారు, మరి అయినా కూడా కొన్ని కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు, అంటే ఎంత మనం ఏం చేసినా కూడా ఇలాంటి ఇబ్బందులు అవరోధాలు ఉంటాయి, ఈ యోగా ఏ రకంగా లాభం చేకూరుస్తుంది?
0: ముఖ్యంగా వాళ్ళకి అవగాహన కలిగించవలసింది మాత్రం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో తప్పకుండా వాళ్ళకి అవగాహన కలిగించాలండి. ఎందుకంటే ప్రతి దానికి డాక్టర్లకి హాస్పిటల్కే వెళ్ళాలి, అక్కడే మనకి సొల్యూషన్ ఉంటుంది అనేది తప్పించి వారికి అంతకన్నా వేరే తెలియట్లేదు. అయితే మీరు అన్నట్టు ఊర్లోనే ఉన్న ఆర్ఎంపి డాక్టరో లేదు పసరు మందు ఇచ్చే వాళ్ళని వాళ్ళు నమ్మి వెళ్తున్నారు, లేదు అంటే పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. కానీ మనకి యోగా అనే ఒక

0: దాన్ని నయం చేసుకోవచ్చు అని. ఏమవుతుందంటేనండి, చివరిదాకా వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ యోగ సాధన మొదటి నుంచి మనం చేస్తూ ఉంటే డాక్టర్ల ప్రమేయం దాకా వెళ్లకుండానే చాలా మటుకు అది నిలవరించడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహన మాత్రం వాళ్ళకి మనం కల్పించవలసి ఉంటుంది గ్రామీణ లెవెల్లో. సిటీ లెవెల్లో అందరికీ ఉన్నది, పట్టణాల్లో అవగాహన ఉంటుంది. గ్రామీణ దగ్గర మాత్రం మనం మరింత ముందుకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత మాత్రం చాలా ఉన్నది ఈ విషయంలో.
1: తర్వాత పద్మజ గారు, ఇప్పుడు వయోధికులైనటువంటి గ్రామీణ మహిళలు వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఇక నిరాశ నిర్లిప్తతలోకి వెళ్ళిపోతారండి. ఇంకా ఏముంది, మనకు అయిపోయింది కదా జీవితం, నానమ్మ తాతమ్మ అమ్మమ్మ దశకు వచ్చేసాము అనే ఇదిలో ఆరోగ్యాన్ని అస్సలు వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరండి, పట్టించుకోరండి, ఇంకా ఏముందిలే అనేటువంటి ఇదే బాణిలో ఉంటారు. వాళ్లకు కూడా యోగా ఉపయోగం అనేటువంటిది ఉంటుందా? గ్రామీణ వయోధికులైన మహిళలకు ఎలా అవగాహన కల్పించాలి?
0: గ్రామీణ మహిళలకి అవగాహన కల్పించడం అంటే ఒక వయసు దాటిన వయోధికులకి కల్పించడం అనేది కొంచెం కష్టసాధ్యమైనదేనండి. అది బయట వాళ్ళంగా మనం చెప్పిన దానికన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు ఏదన్నా ఒక రిజల్ట్ చూసి ఉంటే అప్పుడు వాళ్ళు కొంచెం ముందుకి రాగలగటానికి అవకాశం ఉంటుంది, ఒకటి. రెండు ఏంటంటే, ఒక వయసు దాటిపోయిన తర్వాత మీరన్నట్టు నిజంగా వాళ్ళు దేని మీద కూడా పెద్దగా ఆసక్తి చూపెట్టారు. ఎందుకంటే జీవితం అంతా కాచి వడపోసేసి ఎన్నో అనుభవాలు డక్కమొక్కీలు తిన్న వయసు వాళ్ళు వాళ్ళు ఇంకా అందుకోసం ఏంటంటే ఇంకా తాపత్రయం కానీ ఒక అవగాహన కానీ వాళ్ళకి ఉండదు. జీవితం ఇంకా ముందు, మనం ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఆశ కూడా వాళ్ళకి ఉండదు. చాలు, ఇంకా నన్ను ఎప్పుడో భగవంతుడు తీసుకెళ్ళిపోతారా అని ఎదురు చూసే చూపుల్లోనే వాళ్ళు ఎక్కువగా భాగం ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా అంటే ఆ వయసుకి వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళకి వస్తుంది. అది ఏంటంటే, వాళ్ళకు మనం చేయగలిగిందల్లా ఏమిటంటే వాళ్ళ కుటుంబ యొక్క బంధాన్ని మరింత గట్టిగా మనం వాళ్ళకి అందించటమేనండి. ఆ వాళ్ళల్లో తిరిగి ఆ పోయిన ఉత్సాహం, పోయిన ఆనందాన్ని మనం కలిగించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా కొంత ముందుకి రాగలుగుతారు. అంటే ఒక ఆశ, ఎప్పుడైతే ఒక ఆశ చిగురిస్తుందో అప్పుడు మళ్ళీ అడుగులు వేయగలుగుతారు అటువైపుగా, లేదు అంటే అందులోనే ఉండిపోతారు. అది మనం చేయవలసిన కార్యక్రమం వయోధికులకి. అది ముఖ్యంగా కుటుంబం వాళ్ళ సపోర్ట్ తోటి మనం అందించగలుగుతాం.
1: అసలు కుటుంబ సభ్యులే చాలా వరకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఉంటారు, ఇంకేముందిలే అన్న ఇదిలో వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వకపోగా కొంత చాలా మంది
0: ఇంకా ఈ వయసులో నీకెందుకు యోగా, ముసల్దాని అయిపోయావు, తిని కూర్చోవచ్చు కదా
1: ఇలా అంటారు,
0: అంటూ ఉంటారు. కానీ
1: అయితే ఏంటంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి, మానసికంగా శారీరకంగా. అంటే ఆ దశలో మెనోపాజ్ దశలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవనివ్వండి, ఇలాంటివి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని అంటుంటారు వైద్యులు, అలాంటి ఇబ్బందులు వల్ల రకరకాల శారీరక మానసిక సమస్యలు వస్తుంటాయి. సో ఈ యోగా అనేటువంటిది అప్పుడు కూడా వాళ్ళు అవగాహన చేసుకొని చేస్తే ఉపయోగం ఉంటుందా?
0: ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మెనోపాజల్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పట్టణ మహిళలకేనండి ఇబ్బంది పెడుతున్నది. అంటే వీళ్ళ జీవన విధానంలో ఆ వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయి బయటికి వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉండటంతో వీళ్ళు మానసికంగా చెప్పుకోవటానికి చుట్టుపక్కల మనుషులు లేని ఒంటరితనంతో మెనోపాజల్ సమస్య భూతద్దంలో మనకి కనిపిస్తుంది తప్పించి, విడిగా మనకి పల్లెటూరులో మెనోపాజల్ సమస్యలు లేవండి దాని వరకు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని ఏదైనా కూడా అండి, మన సంస్కృతిలో ఉన్నది కుటుంబ వ్యవస్థ, దాన్ని మనం ఎంత స్ట్రెంగ్తన్ చేస్తుంటే అన్ని సమస్యల్లో నుంచి మనం బయటకు వస్తాం. అది ఆరోగ్య సమస్య అవ్వనివ్వండి, మానసిక సమస్య అవ్వనివ్వండి, కాకపోతే వాళ్ళకి డాక్టర్ల కన్నా కూడా ఆ మందుల కన్నా కూడా ఎంతో. ఇప్పుడు వాళ్ళకి రూపాయి రూపాయి లెక్క కట్టుకుంటారండి, అసలు కష్టంగా ఉంటుంది వాళ్ళకి రూపాయి వెచ్చించాలంటే. సో డాక్టర్లకి వేలల్లో లక్షల్లో పోసే బదులు మన యోగాలోనే మన రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఆరోగ్యం దాగి ఉన్నది, అది సాధన చేసుకుంటే చాలు అనే అవేర్నెస్ని మాత్రం కలిగించాలి.
1: మొత్తం మీద గ్రామీణ మహిళలు కూడా యోగా పట్ల అవగాహన కల్పించుకొని చేసుకుంటే చాలా చాలా రకాల

0: అయినా ఉపయోగాలు, అనేకంటే అదనపు ఉపయోగాలు ఉంటాయి అనేటువంటిది మీ ద్వారా తెలిసింది. ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన గురించి శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమం ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్ట్లు, మౌత్వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథాల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్లని తట్టుకోలేవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుంచి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరి కోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్లని తట్టుకోగలవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్ల నేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూర్తి చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలొస్తాయి. ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుదీనాని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరి నారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరుసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతిలో నాటితే కుషాల్ రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వేసుకుని కలయదున్నాలి. నాటిన 30 నుండి 40 రోజులకి అలాగే 65 నుండి 70 రోజులకు ఒకసారి 55 కిలోల చొప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా మొదటి కోత కోసిన వెంటనే ఒకసారి, 30 నుంచి 35 రోజులకి రెండోసారి 55 కిలోల చొప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా యూరియాని వేయడం కుదరకపోతే 2% యూరియా ద్రావణాన్ని, అంటే 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకోవచ్చు. 2% ఇనుము జింక్ సల్ఫేట్లను పిచికారీ చేయడం ద్వారా మరింత దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పొద్దునా సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు, 65వ రోజు, 80 రోజుల తర్వాత

0: మనుషులతో కలుపు తీయించాలి. మళ్లీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి రెండోసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని గనక మనం చూసినట్లయితే, ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే, పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్లీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో ఒకే ఒక కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలుపెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టార్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే, ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే, పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి గనక కనిపించినట్లయితే, కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి బూడిద తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా హెక్టార్కి 500 కిలోల వేపపిండి, 2 కిలోల కార్బోఫ్యూరన్ 3 డోసీ గుళికలు వేసుకోవడం ద్వారా పంటని నులిపురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇక పుదీనాలో నూనె తీసే పద్ధతిని గనక మనం చూసినట్లయితే, పంట కోసిన తర్వాత 4 నుండి 5 గంటలు నీడలో ఆరపెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీసుకోవాలి. దీనికోసం బట్టీ తొట్టి అంటే బాయిలర్, ద్రవీకారి కండెన్సర్, సంగ్రహ పాత్ర సెపరేటర్ని కలిగిన యంత్రం అవసరమవుతుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో తొలకరి ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు గురించి డాక్టర్ ఎన్వివిఎస్ దుర్గాప్రసాద్ గారితో పరిచయం, తరువాత జానపద గీతం, అనంతరం టమాటోలో సూక్ష్మ పోషక లోపాల నివారణ గురించి వివరాలు వింటారు. 7:45 చిత్రగీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11:10 12 సంవత్సరాలు కేంద్ర పాలనపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిషా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకు

0: పనులు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశాభివృద్దిని ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,880 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే హై ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగీ. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్టపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్టపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్దతకు నిదర్శనమని రాష్టపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్టపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్టలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్టలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబా

0: ఆలయ అభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్దతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगाम में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
0: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దుర్గప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఏ విభాగంలో అండి?
1: ప్రతి విభాగంలో పనిచేస్తున్నానండి.
0: ప్రతి విభాగంలో ఏం చూస్తుంటారండి?
1: ఈ కీటకాలు పురుగు మందులు వ్యవహారం అంతా మేము పరిశోధనలు చేస్తూ ఉంటామండి.
0: ఇప్పుడు మనం తొలకరి మొదలైనప్పటి నుంచి కూడా అన్ని రకాల పంటలను ఎలాగైతే సాగు చేస్తామో ఈ వాణిజ్య పంటలను కూడా వేస్తూ ఉంటారు కదండి రైతులు. దాంట్లో మనం పత్తిని కనుక తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి మాట ఏంటంటే ఈ పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా ఉందనే మాట వింటూ ఉన్నాం.
1: అవునండి.
0: రైతులు ఎక్కువగా మన దగ్గర తీసుకొస్తున్న సమస్య ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు వల్ల చాలా నష్టపోతున్నాము, ఇది వచ్చినప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అని సాధారణంగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదండి.
1: అవునండి.
0: మరి అట్లా ప్రత్తిలో మనం ఇది వచ్చిన తర్వాత దానికి ఎట్లా నివారణ చేసుకోవాలి, ఒక్కొక్కసారి అది నివారణ అవ్వక నష్టపోవటం కంటే కూడా ముందు జాగ్రత్తగా అంటే అది రాకుండా ఉండటానికి ఏమన్నా తీసుకోవచ్చా, అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి తెలియజేయండి.
1: ఈ పత్తిలో గులాబీ రంగు పురుగు అనేది చాలా సమస్యాత్మకంగా పురుగు అండి. ఎందుకంటే మిగతా పురుగులు మనకి పత్తి మీద కనిపిస్తాయండి, దాన్ని బట్టి మనం చూసి ఆ పురుగును చూసి మనం సస్యరక్షణ చేసుకోవచ్చు. కానీ ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకి పత్తిలో బయటికి కనిపించదండి, కాయ లోపలే ఉండి నష్టాన్ని చేస్తూ ఉంటుంది. అది కాయ పగిలిన తర్వాతే మనకి నష్టం రూపంలో కనిపిస్తుంది బయటికి. అంతవరకు మనకి నష్టం బయటికి కనిపించడం కానీ పురుగు కనిపించడం కానీ జరగదన్నమాట. ఎందుకంటే కాయలోనే లోపలే ఉంటుంది పురుగు. అందువల్ల ఇది రైతాంగం దాన్ని చూసి సస్యరక్షణ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి దానికి మనం ముందస్తుగా రెండు కార్యాచరణలుగా మనం వెళ్లాల్సి వస్తుందండి. ఒకటేంటంటే మనకి అంతకుముందు వేసిన పత్తి తీసేశాక మిగిలిన పురుగు అంతా చనిపోకుండా నిద్రాస్థితిలో, అంటే అది ఆహారం తీసుకోదండి, గాలి పీల్చదు, అలాగా జీవం మాత్రం ఉంటుంది కానీ చచ్చిపోయినట్టు నటిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే మళ్ళీ తొలకలి వర్షాలు పడతాయో ఆ టెంపరేచర్ అంటే మన ఉష్ణోగ్రత అది తగ్గినాక అది మళ్ళీ దాని జీవిత దశను కొనసాగిస్తుందండి. 3-4 నెలలు అలా నిద్రావస్థితిలో ఉండి ఈ ఎండాకాలం అంతా మళ్ళీ తొలకలు జల్లులు పడంగానే అది నిద్రావస్థితిలో నుంచి బయటకు వచ్చి దాని జీవిత దశని కొనసాగిస్తుంది. అప్పుడు మనం పంట వేసి ఉంటాం, తొలకరి వేసాక మనం పంట వేస్తాం కాబట్టి ఆ పంట మీదకి నెమ్మదిగా ఈ రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెట్టి దాని సంతానాన్ని అలాగా కొత్త పంటకి తీసుకొస్తుంది అన్నమాట. సో మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే రెండు పద్ధతులు అనుకున్నాం. ఒకటి ఏంటంటే అసలు పాత పంట నుంచి అవశేషాలు అంటే ఈ పురుగు అవశేషాలని కొత్త పంటకి రాకుండా చూసుకోవాలి, అది మొదటి కర్తవ్యం అండి. అది తర్వాత మనం పంట వేసాక తీసుకునే జాగ్రత్తలు రెండవది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు నిద్రావస్థితిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి అండి, ఈ ఎండాకాలం మనం దాన్ని ఆ నిద్రావస్థితిలో ఉన్న పురుగుల్ని మనం వాతావరణంలో ఉండకుండా చూడాలి. అలా చేయాలంటే ఇవేంటంటే మన పత్తి కట్టె తీసేశాక అంటే మొన్న ఫిబ్రవరి మాసాల్లో అయిపోయిన పత్తి కట్టెలో ఇది దాగి ఉంటుందండి నిద్రావస్థితిలో. చాలామంది రైతాంగం ఏంటంటే పత్తి తీసేశాక ఆ మూళ్ళన్నీ పొలాల్లో అలాగే వదిలేస్తారు. ఆ మూలల్లో ఈ నిద్రావస్థితిలో ఉన్న పురుగు అవశేషాలు ఉండిపోతాయి. అవి వాటిని నిర్మూలించాలంటే మనం ఆ కట్టెని వదిలేసిన కట్టెని పంట పూర్తవగానే మనం ట్రాక్టర్ రోటేవేటర్తో ముక్కలు ముక్కలుగా చేసి కలిగి దున్నేసేయాలండి. లేకపోతే మనకి అది కుదిరినప్పుడు ఏంటంటే మొత్తం అవన్నీ సేకరించి కుప్పగా వేసి తగలబెట్టేసేయాలండి. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి నిద్రావస్థితిలో పురుగు అవశేషాలు తగ్గిపోవటం వల్ల వచ్చే పంట కాలానికి చాలా తక్కువ స్థాయిలో వస్తుందండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఈ మనం వేసే ఇప్పుడు ఖరీఫ్ పంటలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి ఈ పురుగు. ఇకపోతే మనం ఎండాకాలం లోదుక్కులు చేసుకోవాలండి, ఎందుకంటే ఇది ప్యూపాజస్లో భూమిలో కూడా ఉంటుంది అన్నమాట. సో ఎండాకాలం కనుక లోదుక్కులు కనుక చేసుకున్నట్లయితే ఈ ఎండ వేడికి ఆ ప్యూపాజస్లు చనిపోవటం వల్ల మనకి తర్వాత సంతతి రాకుండా ఉంటుంది. ప్రధానంగా మనం ఎండాకాలంలో చేసుకోవాల్సిన పనులు అండి ఈ పురుగును అదుపు చేయటానికి. ఇక రెండోది ఏంటంటే పంట వేసే ముందు కూడా కొన్ని చర్యలు మనం జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.
0: ఏంటండి?
1: ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగు స్లోగా అంటే మన పంట వేశాక క్రమేపీ పెరుగుతూ మధ్య దశలోంచి చివరి దశలో వచ్చేటప్పుడు, పంట చివరి దశలో వచ్చేటప్పుడు చాలా తీవ్రంగా వచ్చేస్తుంది అండి. అంటే మన కాయ దశ నుంచి పగిలేదాకా బాగా వస్తుంది. ముందు కూడా ఉంటుంది కానీ స్లోగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని దృష్ట్యా మనం ఏం చేసుకోవాలంటే, దీర్ఘకాలిక రకాలను ఎంపిక చేసుకోకూడదండి. పత్తిలో దీర్ఘకాలిక అంటే 180-190 రోజులు రకాలను ఎంపిక చేసుకోకుండా 150 రోజులకు పూర్తయ్యాక స్వల్ప లేక మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే మనం ఈ పురుగుని ఆ చివరిలో మనం తప్పించుకోవచ్చు అన్నమాట. అందుకని స్వల్పకాలిక రకాలు 150-155 రోజులు పూర్తయ్యే పంటను కనుక వేసుకుంటే మనం చివరి దశలో ఎక్కువగా చివరిలో వస్తుంది కాబట్టి మనం ఆ పురుగు బారిని తప్పించుకోవచ్చు. ఒకవేళ 180-190 రోజులు కనుక పైరు రకాలు కనుక మనం ఎంపిక చేసుకుని వేసుకున్నట్లయితే ఈ పురుగు చాలా తీవ్ర స్థాయిలో వస్తుంది అండి. సో విత్తనం వేసుకునేటప్పుడే మనం రకాన్ని ఎంపిక చేసుకునేటప్పుడే 150 రోజుల రకాన్ని ఎంపిక చేసుకోవాలండి. ఇది మొదటి సూచన అండి.
0: అంటే స్వల్పకాలిక గానీ మధ్యకాలిక రకాలను గానీ
1: వేసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే, ఒకే ప్రాంతంలో ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ సాధ్యమైనంత వరకు అంటే మన వర్షాధారంగానే ఎక్కువ పత్తిని పండిస్తారు. మొదటి వర్షాలకే అంటే బాగా దుక్కి దున్నేసుకుని మంచి వర్షాలు పడినప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఆ మండలంలో కానీ ఒకేసారి విత్తుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే దపదపాలుగా విత్తుకున్నారంటే ఒకటి లేత పైరు ఒకటి ముదురు పైరు అవుతుందండి ఆ గ్రామాల్లో ఆ పరిసరాల్లో. దాంతో ఏంటంటే ముందుగా ఈ పురుగు ముదురు పైరు మీద ఆశిస్తుందండి. దాని మీద వృద్ధి చెంది ఈ లేత పైరు వెనకాల వస్తూ ఉంటుంది అండి, ఒక నెల వెనకాల దాని మీద చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనం ఈ ఒకేసారి విత్తుకుంటే కనుక పైరంతా ఒకే దమాషలో ఉండి ఈ పురుగు ఉనికి కూడా మనకి ఒకేసారి మొదలవటం ఒకేసారి ఎండ్ అవటం అలా దఫదఫాలుగా రాకుండా మనకి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ సూచన కూడా పాటిస్తే చాలా మంచిదండి.
0: అంటే రైతులందరూ ఒకేసారి
1: విత్తుకోవాలండి పలు దఫాలు కాకుండా. అంటే లేత ముదర పైరు అనేది మనం ఉండకుండా చూసుకోవాలండి. అది ఇది ఒకటి మనం ఖచ్చితంగా పాటించాలండి. ఇకపోతే మనకి ఈ గులాబీ రంగు పురుగు ఈ పత్తిలో గత 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తుందంటే అండి, బీటీ పత్తిలో కూడా వస్తుందండి. బీటీ పత్తిలో ఉండే విషానికి అంటే బీటీ టాక్సిన్స్ అంటామండి, బీటీ పత్తిలో ఉండే టాక్సిన్కి ఈ గులాబీ రంగు పురుగు నిరోధక శక్తి పెంచుకుంటుంది. అంటే ఆ టాక్సిన్స్ విష పదార్థాలు తిన్నా కూడా అది తట్టుకుని నిలబడుతుందండి. ఆ కెపాసిటీని ఆ సామర్థ్యంని ఈ గులాబీ రంగు పురుగు గత 2-3 సంవత్సరాలు సంతరించుకుందండి. అంతకుముందు గత 10 ఏళ్ళు అంటే 2002 నుంచి 2015 వరకు ఈ పురుగు ఈ బీటీ కాటన్ అద్భుతంగా పనిచేసిందండి ఈ పురుగుని అదుపు చేయటానికి. కానీ 2-3 సంవత్సరాల నుంచి ఈ నిరోధక శక్తి పెంచడం వల్ల ఈ సమస్య మనకి వచ్చిందండి. దాదాపు భారతదేశం మొత్తం పత్తిలో ఈ సమస్య ఉందండి. సో ఇది ఇలా నిరోధక శక్తి పెంచుకుంది కాబట్టి దాన్ని కొంతవరకు తగ్గించడానికి కానీ లేకపోతే బీటీ పత్తిని మనకి ఇంకొక ప్రమాదకరమైన పురుగు ఉందండి శనగపచ్చ పురుగు, దానికి ఇంకా నిరోధక శక్తి రాలేదండి. సో ఆ నిరోధక శక్తిని మనం డిలే చేసుకుంటానికి అంటే ఇంకా ఎక్కువ రోజులు మనకి ఈ బీటీ పత్తి పనిచేయడానికి, అలాగే గులాబీ రంగు పురుగు కూడా ఈ వచ్చింది కూడా మనకి కొంతకాలం మళ్ళీ పొడిగించబట్టడానికి బీటీ రెఫ్యూజీ అంటామండి. బీటీతో పాటు నాన్ బీటీ కూడా ఇవ్వాలండి, అంటే సరణార్థ పంట అంటాం. మనం బీటీ విత్తనాలు కొనుక్కునే ప్యాకెట్తో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా 120 గ్రాములు ఇస్తూ ఉంటారండి. అవి మన చేలో ఒక పక్కకు కానీ చుట్టూరు కానీ మనం వేసుకున్నట్లయితే ఈ పత్తి బీటీ పత్తి చుట్టూరు ఈ నిరోధక శక్తి అనేది తొందరగా శనగపచ్చ పురుగు రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన ఈ గులాబీ రంగు పురుగు కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం విత్తేటప్పుడు ఈ బీటీ విత్తనాలతో పాటు శరణార్థ పంటగా ఒక 20% నాన్ బీటీ విత్తనాలు కూడా మనం పెట్టుకోవాలండి.
0: అంటే మొత్తంగా బీటీనే వేసుకోవాలి.
1: కొంత నాన్ బీటీ కనుక మన పొలంలో కనుక ఉంటే కనుక మనకి ఈ నిరోధక శక్తి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా
0: చూసుకోవచ్చు
1: అండి. సో ఇది మనం విత్తేటప్పుడు దీన్ని జాగ్రత్త చేసుకోవాలండి ఈ నాన్ బీటీ విత్తనం కూడా. ఇకపోతే మనం ఈ పంట వేశాక మొదటి 30-40 రోజుల వరకు ఈ పురుగు మనకి పత్తి మీద రాదండి. ఎందుకంటే ఇది పత్తి మీద రావాలి అంటే గోడ కానీ పూత కానీ కాయ కానీ రావాలి, ఉంటేనే ఈ పురుగు బతకగలదండి పత్తి మీద. ఈ 30-40 రోజుల లోపల ఒకవేళ ఆ పురుగు గుడ్డు పెట్టినా కానీ గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగు దానికి ఆహారం లేక చనిపోతుంది. కాబట్టి 40-45 రోజులకి

కొద్దిగా పూత ఫస్ట్ పూత మొదలవుతుందండి. అంతవరకు ఈ పురుగు వలన పత్తికి ఎటువంటి ప్రమాదం ఉండదండి. తర్వాత పూత వచ్చినప్పటి నుంచి దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఈ జాగ్రత్తల్లో ప్రధానమైనది ఏంటంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ పురుగు పైకి అనేది కనిపించదు, కాయలోనే ఉంటుంది. కాబట్టి దానికి మనం ఫిరమోన్ బుట్టలు అని ఉంటాయండి, ఫిరమోన్ ఎరలు. అవి ఏంటంటే, మనం ఎకరానికి 4 చప్పున పెట్టుకున్నట్లయితే ఆ ఫిరమోన్ బుట్టలో ఫిరమోన్ అనే కెమికల్ ఉంటుందండి. అదేంటంటే ఆ కెమికల్లు మనం ఈ గులాబీ రంగు పురుగు ఆడ పురుగు నుంచి తీసిన సెంట్ అనమాట అండి. అది ఆ సెంట్ని మనం ఆ బుట్టలో పెడతాం. అంటే కమర్షియల్గా మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో ఆ ఫిరమోన్ బుట్టలు. అది కనుక పెట్టినట్లయితే ఈ మగ పురుగులు ఆ సెంటు వలన ఆడపురుగు ఉందని చెప్పి ఆ ఫిరమోన్ బుట్టలో వచ్చి పడుతుందండి. సో అలా 4 గనుక పెట్టుకున్నట్లయితే ఎకరానికి, మనకి 4 గనుక పెట్టుకున్నట్లయితే మగ పురుగులు వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి మనకి తెలుస్తుందండి మన చేలో పురుగు ఉందా, ఎక్కువ ఉందా లేదా అని. దాన్ని బట్టి మనం సస్యరక్షణ చేసుకోవాలి. ఇది కూడా సస్యరక్షణ ఎలా చేసుకోవాలంటే, ఎకరానికి 4 పెట్టుకున్నప్పుడు ఒక బుట్టలో రోజుకి 8 పురుగులు చొప్పున 3 రోజులు వరుసగా కనుక, అంటే 3 రోజులకి 24 పురుగులు కనుక పడితే మన చేలో ఈ పురుగు చాలా తిరుగుతుంది, అది గుడ్లు పెడితే మనకి ప్రమాదం అని తెలుసుకుని, అలాగని 8 చొప్పున 3 రోజులు 24 పురుగులు పెడితే ఒక 4-5 రోజుల తర్వాత మన పిచికారి మందులు చేసుకోవాలి. ఎందుకంటే 45 రోజులు పెట్టుకుని వారానికి ఒకసారి కనుక మనం ఆ బుట్టల్లో కనుక పురుగులు చూసుకున్నట్లయితే, దాన్ని బట్టి పురుగు లేదనుకోండి మన చేలో పెద్దగా లేదని మనం నిర్ధారించుకోవచ్చు అండి. ఒకవేళ ఎక్కువ పడుతుంటే సస్యరక్షణను చేపట్టాలి. మనం 45 రోజుల తర్వాతే ఈ పురుగు వస్తుంది అనుకున్నాం కాబట్టి అప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుని మనం సస్యరక్షణను చేపట్టాల్సి వస్తుందండి. ఇకపోతే పురుగు అనేది పూత దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా మనకు కొంత ఇండికేషన్స్ ఏంటంటే అండి, పూలు నాశించినప్పుడు అండి పువ్వులో ఉన్న స్టిగ్మా అంటామండి, అంటే మనం యాంతరు స్టిగ్మా అని లోపల పుష్పాలకు సంబంధించిన అండాలు ఉంటాయండి, వాటిని తింటుందండి. ముందు తినటం వల్ల ఏంటంటే, మనం జనరల్గా పత్తి పువ్వు కనుక చూసుకున్నట్లయితే విచ్చుకుని ఉంటుందండి, ఇది లోపల కనుక తింటూ ఉంటే ఆ పువ్వు మూసుకుపోతుంది, రెక్కలన్నీ మూసుకుపోతాయి అన్నమాట, పువ్వు రెక్కలన్నీ. దాన్ని మనం గుడ్డి పువ్వు అంటాం. ఇలాంటి పూలు గనక మనకి చేలో గనక ఎకరంలో మనం ఒకసారి చూసుకుని, ఒక 50 పువ్వులు గనక చూసుకుని, ఆ 50 పువ్వుల్లో గనక ఒక 10 పువ్వులు ఆ గుడ్డు పూలు కనుక మారినాయంటే అది కూడా ఒక ప్రమాద స్థాయి అని మనం చెప్పుకుని దాని నుంచి కూడా మనం సస్యరక్షణను చేపట్టాలి. ఇకపోతే పూత నుంచి పిందెలు కాయలు వస్తున్న సమయంలో ఈ పురుగుకి పూత కన్నా కాయలే ఇష్టపడిద్దండి. ముందు పూత వస్తుంది కాబట్టి ముందు పూత మీద వస్తుందండి, పూత తర్వాత కాయలు పిందులు వస్తాయి ఉంటే ఇక పూత మీద రాదండి, కాయల్లోకి వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి ఈ పురుగు లోపలికి వెళ్ళేది కూడా. ఈ పురుగు రెక్కల పురుగులు కాయల మీద గుడ్లు పెడుతుందండి, ఆకుల మీద సహజంగా చాలా పురుగులు ఆకుల మీద పెడుతూ ఉంటుందండి. కానీ ఈ పురుగు ఏంటంటే గుడ్లన్నీ కాయల మీద పెడుతుంది. ఎందుకంటే కాయల మీద పెట్టడం పురుగు యొక్క లక్షణం, ఎందుకంటే ఆకు మీద కనుక పెడితే ఆకు మీద గుడ్డు పిగిలి ఆ పిల్ల పురుగు వచ్చేసి దాని కాయ వరకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుందండి. ఎందుకంటే దాన్ని సంతానానికి కష్టం రాకుండా కాయ మీద పెడుతుంది అనమాట, కాయని సెలెక్ట్ చేసుకుని అక్కడ వెళ్ళి గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి పగలంగానే 3-4 రోజుల్లో గుడ్డు పొదగబడి చాలా చిన్న పిల్ల పురుగు వస్తుంది, అది కంటికి కనిపిస్తుందండి. కాబట్టి అప్పుడు ఎవరో గుర్తుపట్టలేరు, రైతాంగం ఎవరో గుర్తుపట్టలేరు. గుడ్డు నుంచి వచ్చిన చిన్న పురుగు 24 గంటల్లోనే సన్నని రంధ్రం వేసుకుని కాయలోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిన రంధ్రం కూడా పూడిపోతుంది, మనకి రంధ్రం కనపడదు అసలు, వెళ్ళినప్పుడు కూడా రంధ్రం కనపడదు, చాలా చిన్నగా ఉంటుంది, దారం కన్నా సన్నగా ఉంటుందండి ఆ రంధ్రం, కంటిపోయింది. తర్వాత కాయ పెరిగే కొలిది 2-3 రోజులు అది ఆ సన్న రంధ్రం కూడా మనకు మూసుకుపోతుంది. సో పిల్ల పురుగు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అది ఆ కాయలోకి వెళ్ళిపోయి 10-12 రోజుల్లో మొత్తం దూదిని కొరికేస్తుంది, చివరికి విత్తనం దగ్గరికి వెళ్ళింది. అంటే దాని విత్తనమే మెయిన్ ఫీడ్ అండి, అది విత్తనంనే అది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఆ విత్తనం వెళ్ళే లోపల విత్తనం ఉంటుంది కాబట్టి ఆ విత్తనం దగ్గరికి వెళ్ళేటప్పుడు దూదినంతా కొట్టేస్తుంది, అలా కొట్టేయటం వలన రంగు మారిపోద్దండి, లోపల విత్తనాలను కూడా తినేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఆ 12 రోజులు లోపలే ఉండి తిని
ఎప్పుడైతే అది గొంగళి పురుగు అంటే ఇంగ్లీష్లో లార్వా ఉంటాం, గొంగళి పురుగు దశ అయిపోయి మనకి కంప్లీట్ అయిపోయింది నిద్రావస్థితికి కోసం తీసుకెళ్లాలని ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అది కాయకి రంధ్రం వేసి కింద పడిపోతుందండి. కింద పడిపోయి భూమిలో కోసం దశకు తీరిపోద్ది. కాబట్టి ఈ 10-12 రోజులు లోపల నష్టపరుస్తూనే ఉంటుంది, రైతుకు తెలియదు. తర్వాత ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఆ కాయ పగిలాక మనకు లోపలంతా దూది ఉపయోగపడదు, గింజలు ఉపయోగపడదు అండి. ఇలా రైతాంగం గత 2 సంవత్సరాలుగా చాలా నష్టపోతూ ఉన్నారు. ఇవన్నీ మనం అదుపు చేయాలంటే ముందస్తు చర్యలుగా మనం ముందుగా చెప్పుకున్న చర్యలు తీసుకుంటూ ఆ పంట కాలంలో మనం ఈ పురుగు కనపడదు కాబట్టి ఈ ఫెరమోన్ బుట్టలు పెట్టుకుని లేకపోతే గుడ్డి పూలు చూసుకుని, ఇంకోటి కూడా అండి కాయలు వచ్చినప్పుడు మనం ఎకరానికి 20 కాయలు అక్కడక్కడ ఎకరంలో 20 కాయలు తెంచేసేసి మనం కత్తితో కాయని కోసి చూడాలండి. చూసినప్పుడు 20 కాయల్లో కనుక 2 గొంగళి పురుగులు కనుక ఉంటే అది కూడా ప్రమాదస్తర స్థాయి అని మనం గమనించి మనం సస్యరక్షణ చేపట్టాల్సి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం నిఘా పెట్టుకుని మన పంటకి నష్టం జరుగుతుందంటే ఈ పిచికారి మందులతో మనం పిచికారి చేసుకోవాలండి. ఈ పిచికారి మందులు కూడా అండి అన్నీ పనిచేయవండి. రైతాంగం కూడా పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ కొంతమంది పిచికారి మందులు చేసినా కానీ ఇది పెద్ద అదుపులోకి రాలేదండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ పురుగు కాయలో ఉంటుంది. మనం ఏ పురుగు మందు కూడా మన కాయలోకి ప్రవేశించి పురుగును చంపలేదండి. అటువంటి పురుగు మందులు ఈ ప్రపంచంలోనే లేవు. కాబట్టి దీనిని మనం పిచికారి మందులతో దాన్ని చంపాలంటే రెండు విధానాలతో అండి. ఒకటి అంటే గుడ్డు మీద పనిచేసి, గుడ్డు కాయ మీద పెడుతుంది, గుడ్డు కాయ మీద ఉంటుంది కాబట్టి మనం పిచికారి మందులు ఏంటంటే గుడ్డు మీద పిచికారి మందులనే మనం వాడితే అది గుడ్డు నుంచి బయటికి రాకుండా కాయలోకి వెళ్లకుండా నివారించుకోవచ్చు అండి. అందుకని ఈ గుడ్డు మీద పనిచేసే మందులైన ప్రొఫినోఫాస్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేకపోతే థయోడీ కార్బు 300 గ్రాములు ఎకరానికి, లేదా వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయం. ఇవి కానీ ముందుగా పిచికారు చేసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్లో 70-100 రోజుల మధ్యలో కనుక పిచికారు చేసుకున్నట్టే 1-2 రౌండ్లు మనకి గుడ్డు నుంచి పిల్లే రాకుండా గుడ్లే చనిపోతాయి అండి, నాశనం అవుతుంది. ఇది చాలా ముఖ్యమండి ఈ పురుగులు, ఎందుకంటే బయట ఉండదు కాబట్టి అసలు కాయలోకి వెళ్లకుండానే మనం చంపడానికి వీలవుతుందండి. ఇక రెండోది ఏంటంటే తాకుడు చర్య గల మందులే పనిచేస్తాయి. ఎందుకంటే ఇది ఈ పిల్ల పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పుడు కాయ మీద తిరుగుతుందండి, సరైన రంధ్రం ఎక్కడ వేసుకుందామా అని. అది 12 నుంచి 24 గంటలు అది తిరిగి సరైన రంధ్రం వేసుకుని లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుందండి. ఈ సమయంలో కనుక తాకుడు చర్య మందులు కనుక పిచికారు చేసినట్లయితే ఈ తాకుడు మందుల వల్ల ఏంటంటే కాయల మీద అంతా పురుగు మందు అవశేషాలు ఉంటాయండి పిచికారు చేశాక. ఆ అవశేషాల మీద పాకినప్పుడు ఆ చర్మానికి అంటే చాలా చిన్న పురుగు అండి ఇది, ఆ చర్మానికి కొద్దిగా మందు తాకినా కానీ చనిపోద్దండి. కాబట్టి తాకుడు చర్య మందులు పనిచేస్తాయండి. ఈ 2 రకాల మందులే పనిచేస్తాయండి. ఇందాక గుడ్డుకు సంబంధించిన మందులు చెప్పుకున్నాం, ఇప్పుడు బాగా తాకుడు చర్య గల మందులు కనుక మనం చూసుకున్నట్లయితే క్లోరిపైరిఫాస్ ఎకరానికి 1/2 లీటరు, అదే క్వినాల్ఫాస్ ఎకరానికి 400 ml, తర్వాత సింథటిక్ పైథ్రాయిడ్స్ అని మనకి సైపర్మెథ్రిన్ 25 EC అనేది, ఇది ఎకరానికి 200 ml అండి. అలాగే లామ్డా సైలోత్రిన్ అండి ఎకరానికి 200 ml. ఈ మందులన్నీ బాగా తాకుడు చర్య గల మందులు అండి. ఈ మందులు ఏదో ఒకటి వాడుకోవచ్చు అండి. కానీ ఒకటి ఈ సింథటిక్ పైథ్రాయిడ్ సైపర్మెథ్రిన్ లామ్డా సైరథ్రిన్ అనేది 120 రోజుల తర్వాతే వాడుకోవాలండి. ఎందుకు చేత అంటే అండి 120 రోజుల లోపల మనం పిచికారు చేసినట్లయితే మన పత్తిలో మనకి రసం పీల్చే పురుగులు కూడా కొంత బెడద ఉంటుందండి. ఈ సింథటిక్ పైథ్రాయిడ్స్ వలన రసం పీల్చే పురుగులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 120 రోజుల తర్వాత 1-2 స్ప్రేలు మనం ఈ సింథటిక్ పైథ్రాయిడ్ని పిచికారు చేసుకోవాలండి. ఈ రకంగా ఈ మందులు అండి గుడ్డు మీద పనిచేసి తాకుడు చర్య మందుల మీద ఈ పనిచేస్తాయండి. వేరే రకాల మందులు అంటే మనకి తింటే అంటే మన పురుగు గనక పురుగు మందులు తగిలిన ఆకులను కానీ కాయలను కానీ తిన్నప్పుడు కొన్ని రకాల పురుగు మందులు అలా పనిచేస్తాయండి. దానికి అలాంటి మందులు దీనికి పనిచేయండి. ఎందుకంటే ఇది ఏది బయట తినదండి, కాయ లోపలికి వెళ్ళాక తింటుంది కాబట్టి అటువంటి మందులు మనకి ఇక్కడ పనిచేయవు. కాబట్టి ఈ 2 రకాల మందులు కనుక మనం పిచికారు చేసుకున్నట్లయితే అంటే మనం ఈ నిర్ధారణ చేసుకుని పురుగు ఉందో లేదో నిర్ధారణ చేసుకుని ఈ పురుగు మందులు వాడితే ఖచ్చితంగా
మనం ఈ పురుగును అదుపు చేసుకోవచ్చు అండి.

0: కానీ నిర్ధారణ అంటే పోయిన సంవత్సరం రైతుల అనుభవాలు అంటే ఆ పురుగు ఉందా లేదా అని నిర్ధారించుకోలేకపోయారు. ఈ సంవత్సరం దాన్ని రైతాంగం కొద్దిగా అవగాహనతో కనుక పురుగు ఉందో లేదో నిర్ధారించుకుని పురుగు మందు కనుక పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ పురుగును అదుపు చేసుకోవచ్చు అండి.
1: అంటే దీన్ని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయండి?
0: గులాబీ రంగు పురుగు తట్టుకునే పత్తి రకాలు ఎక్కడా లేవండి. ఓన్లీ బీటీ పత్తి అంతకుముందు తట్టుకునేది, కానీ నిరోధక శక్తి పెంచుకోవటం వల్ల దానికి బీటీ పత్తికి అదుపు చేయలేకపోతుంది. ఇక రాబోయే కాలంలో కూడా దీనికి పనిచేసే బీటీ పత్తి వచ్చే అవకాశం లేదండి. ఇక మామూలు రకాలు కూడా ఏది గులాబీ రంగు పురుగును తాకి ఆపలేదు.
1: కాబట్టి దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పురుగుల్లో ఈ గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా ఉంది మధ్యకాలంలో అన్నారు. మీరు చెప్పారు దాన్ని గమనించటమే కష్టం అని.
0: అవునండి.
1: కాబట్టి రైతులు గమనించడం విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి,
0: చాలా జాగ్రత్త వహించాలండి.
1: గమనించడంలో ఏమైనా అనుమానాలు వచ్చినా వారు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి అధికారులని శాస్త్రవేత్తల్ని కలిసి కనుక్కున్నట్లయితే వాళ్ళు ఇది బలానాది అని తెలియజేస్తారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెళ్ళి కనుక్కోవచ్చు. అట్లా చేసుకొని మొదటి దశలోనే దీన్ని కనుక గుర్తించుకొని మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది.
0: అవునండి.
1: నమస్కారం అండి.

సిట్రిక్ యాసిడ్ చొప్పున కలిపి ద్రావణాన్ని కొత్త ఆకుల మీద లోపలక్షణాలు పోయే వరకు వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ఇక జింక్ లోపం విషయానికి వస్తే మన నేలల్లో జింక్ లోపం విస్తారంగా కనిపిస్తుంది. సున్నం అధికంగా గల నేలల్లో ఇంకా చవటి నేలల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జింక్ లోపం ఉన్నప్పుడు మొక్కలో లేత ఆకులు చిన్నవిగా ఉంటాయి. బాగా పెరిగిన ముదురు ఆకుల్లోని ఈనెల మధ్య భాగాలు ఎండిపోతాయి. లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి తయారు చేసిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ లోపాన్ని నివారించాలి. జింక్ లోపం ఉన్న నేలల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి లోపాన్ని నివారించుకోవాలి. ఇక బోరాన్ లోపం గురించి చూస్తే, లేత ఆకులు పసుపు నారింజ రంగులో ఉండి ఆకుల కిందకి వంకర తిరిగి ఉండటం బోరాన్ లోప ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. పెరుగుదల బాగా తగ్గిపోతుంది. లేత ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా భాగం పసుపు రంగులకు మారి ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం మిగతా భాగాలు పెలుసుగా ఉండి కాయలు పగిలిపోతాయి. బోరాన్ లోప నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి కావాల్సిన మేరకు ద్రావణాన్ని తయారు చేసుకుని పిచికారీ చేయాలి. నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోల బోరాక్స్ వేస్తే బోరాన్ లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక కాల్షియం లోపం గురించి కనుక చూస్తే, ముందుగా లేత ఆకులు కింద భాగం ఊదా రంగులకు మారుతాయి. మొక్కల చివర ఉండే మొగ్గ భాగం చనిపోయి కాయలు కుళ్ళిపోతాయి. వేర్లలో పెరుగుదల తగ్గి గోధుమ రంగులో ఉంటాయి. ఈ లోపం ఎక్కువగా ఆమ్ల ఉప్పు నేలలో వస్తుంది. లీటర్ నీటికి 5 గ్రాముల కాల్షియం నైట్రేట్ చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ లోపాన్ని సవరించాలి. ఇక మెగ్నీషియం లోపం గురించి కనుక చూస్తే, తేలికపాటి నేలల్లో అధిక మోతాదులో కాల్షియం ఉన్న ఎరువులను వాడినప్పుడు కానీ, సాగునీటిలో కాల్షియం అధిక స్థాయిలో ఉన్నప్పుడు కానీ మెగ్నీషియం లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లోపం మొదట దిగువనున్న ముదురు ఆకులను ప్రభావితం చేస్తాయి. ఆకు ఈనలు ముదురు ఆకుపచ్చగా మారుతాయి. నత్రజని లోపం మెగ్నీషియం లోపాన్ని ఎక్కువ చేస్తుంది. లీటర్ నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున కలిపి కావలసిన మేరకు ద్రావణాన్ని తయారు చేసి వారం వ్యవధిలో 2 సార్లు చొప్పున పిచికారీ చేస్తే మెగ్నీషియం లోపాన్ని సవరించవచ్చు.

ఈనాటి పంటసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా సుమంగళి పాడిన ఖడ్గం చిత్ర నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల

ఇప్పుడు కంచె చిత్రానికి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషల్ పడిన ఈ పాట. గీత రచన సిరివేనెల సీతారామశాస్త్రి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సూరజ్ సంతోష్ రెనీనా పడిన శ్రీమంతుడు చిత్రనించే పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలకు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు, 31-8-2026లోపు గాను 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31-10-2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కారుణ్య పడిన చిరుతా చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

ఇప్పుడు రాహుల్ నంబియర్, చైత్ర పడిన మిరపకాయ చిత్రం నుంచి పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమం ఇప్పుడు అంజనా సౌమ్య పడిన కేరింత చిత్రం నుంచి ఈ పాట. సంగీతం మిక్కీ జేమేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఇప్పుడు కార్తీక్ మోహన భోగరాజు పడిన భలే భలే మొగాడివై చిత్రం నుంచి ఈ పాట. సంగీతం గోపీసుందర్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమంలో చివరిగా ఎంఎం కీరవాణి మాతంగి పడిన ఛత్రపతి చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తన ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों, डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू करके ओडिशा.
0: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించారు.

0: నష్టం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: భారత్ కి సురక్షా కి సభీ ప్రకార్ కి సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహి, చాహే గ్రామీణ వికాస్ హో, चाहे शहरी विकास हो, चाहे कृषि को समृद्ध करने के लिए कोऑपरेटिव और डेयरी मंत्रालय बनाना हो, चाहे पीएलआई स्कीम लाकर भारत को उत्पादन का हब बनाना हो, सेमीकंडक्टर, क्वांटम इंजीनियरिंग, न्यू एज टेक्नोलॉजी में भारत को उत्पादन के लिए नई शुरुआत करनी हो.
0: కైలాస మానసరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు.

0: యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్సీ వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డీసీ ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

డాక్టర్ వివేక్ కర్మహే కా గాయన్ రాగ్ బాగేశ్రీ. డాక్టర్ వివేక్ కర్మహే అప్నే గాయన్ కా సమాపన్ రాగ్ సోహిని సే కర్ రహే హై. మధ్యలయ తీన్ తాల్ మే నిబద్ధ రచనా కీ బోల్ హై, దేఖ్ దేఖ్ మన లల్చాయీ.

0: बाजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. 6:30 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. దేశవ్యాప్తంగా జరిగే సమకాలీన సామూహిక యోగా ప్రదర్శనతో కూడిన ఈ జాతీయ స్థాయి వేడుకకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్ నుండి గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహిస్తారు. 10:20 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్య పూరణం, నిర్వహణ డాక్టర్ పైడపాటి ఉమానాథ శర్మ. తరువాత అన్ని వయసుల వారికి యోగా అవసరమే, శ్రీమతి బోలన్ సామ్రాజ్యం దీపికాయోగి ప్రబంధయోగి గారులతో చర్చ, నిర్వహణ శ్రీ బి వెంకటేశ్వర్లు. 1:30 వనితావాణి కార్యక్రమంలో బాలింత చూలింతలకు యోగా పరిచయం, డాక్టర్ పరంజ్యోతి గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం, రచన నిర్వహణ శ్రీ నన్నం మధు, మాటలు నన్నం దివిషా మన్విత. 12:00 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేక పరిచయ కార్యక్రమం, అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని, యోగాంధ్ర ఎన్టీఆర్ జిల్లా నోడల్ అధికారి ఆయుష్ విభాగం ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి కొండూరు అరుణా బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో వ్యవసాయంలో నేలలపై పురుగు మందుల ప్రభావం, ఈ అంశం గురించి గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం విషయ నిపుణులు ఎన్ రాజశేఖర్ గారితో పరిచయం, పంట మార్పిడి విధానం సంభాషణ. 8:15 యోగ సకలార్థ సాధక అమరభారతి కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వికేఎస్ ఫణికుమార్ గారి సంస్కృత ప్రసంగం. 10:00 రవివాసరియ్య అఖిల భారత సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట, విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:48 దాటి 36 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

0: హలో, ఏబీ స్టూడియో, టైమ్ ఈస్ 5:09:28.
1: ప్రతి పేమెంట్ పై పేటిఎం యాప్ డౌన్లోడ్, ప్రతి ఉందండి.
2: నిర్మాణం 90 శవాణి పునాది 23 రేడియో ప్రసారం ఇంకా చెన్నై ద్వారా జరిగింది. 1920